ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 19వ రోజు, ఆగస్టు నెల 10వ తారీఖు, సోమవారం శుభోదయం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగలమయం. స్టూడియో క్లాక్లో సమయం 6:11 అవుతుంది. వందనం కార్యక్రమానికి స్వాగతం. మరి వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శినిలో మనం ఈరోజు ఏ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

తెల తెల్లవారే అంటూ శివుడి పాట విన్నాం కదా. సోమవారం అనగానే గుర్తొచ్చేది శివుడు. మరి ఆ శివుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఆ శివుడు వెలిసిన వివిధ క్షేత్రాలున్నాయి కదా. మరి ఆ పరమశివుడి ఐరావతేశ్వర ఆలయం గురించి ఇవాల్టి క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం. తమిళనాడులోని ధరాసురం అనే చిన్న పట్టణం అది. పట్టుమని 25,000 కూడా లేని జనాభా. కానీ ఒకప్పుడు ఈ పట్టణం చోళుల రాజధానిగా ఉండేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆనాటి వైభవానికి, శిల్ప చాతుర్యానికి సాక్ష్యంగా నిలిచే ఐరావతేశ్వరుడి ఆలయాన్ని చూస్తే ఎంతటి వారైనా నోరెళ్లబెట్టాల్సిందేనంట. మరి ఇంతకీ అంత విశిష్టత కలిగిన ఆలయం గురించి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనం వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. స్టూడీ క్లాక్లో సమయం 6:25 అవుతుంది. ఐరావతేశ్వర టెంపుల్ అనగానే మీకు గుర్తొచ్చింది ఏంటి? ఐరావతం

అంటే సాధారణంగా అంటే తెలుగులో ఏనుగు అని అర్థం కదా. మరి ఆ ఏనుగు వెనుక, ఆ ఐరావతేశ్వరం అనే పేరు వెనుక ఒక కథ కూడా ఉంది. అదేంటో తెలుసుకుందామా? దేవేంద్రుని ఏనుగైన ఐరావతం గురించి అందరికీ తెలిసిందే. ఒకసారి దుర్వాస మహర్షికి ఈ ఐరావతం మీద పట్టలేనంత కోపం వస్తుంది. అంతే, ఏ తెలుపు రంగుని చూసుకుని మురిసిపోతున్నావో, ఆ తెలుపు రంగు కారణంగా ఇతరుల కంటే అధికుడినని భావిస్తున్నావో, ఆ రంగు మారిపోతుంది అంటూ శపిస్తాడు. ఆ శాపం నుండి విమోచనం పొందేందుకు ఆ దేవుడి ఏనుగు ఎన్ని చోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ధరాసురంలోని పరమేశ్వరుడిని పూజించుకుని అక్కడున్న కొలనులో మునగగానే ఐరావతానికి తన రంగు తిరిగి వచ్చేస్తుంది. ఈ కథకి ప్రామాణికంగా ఆలయంలో ఇంద్రునితో సహా వేంచేసి ఉన్న ఐరావతం కనిపిస్తుంది. ఆ ఐరావతానికి విమోచనం కలిగించిన కారణంగా ఇక్కడి పరమేశ్వరుడికి ఐరావతేశ్వరుడని పేరొచ్చిందన్నమాట. దేవేంద్రుడే కాదు, యముడికి కూడా ఈ ఆలయంతో సంబంధం ఉంది. మరి అదేంటో కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: టుడే క్లాక్లో 6:34 అవుతుంది. వందనం కార్యక్రమంలో క్షేత్ర దర్శిని ఐరావతేశ్వరం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇంద్రుడికే కాదు యముడికి కూడా ఆలయంతో సంబంధం ఉందని మాట్లాడుకున్నా కదా. ఒకసారి యముడు అక్కడి కోనేరులో మునగ్గానే తన శాపాల నుండి విముక్తి పొందారని చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఆ కోనేరుని యమతీర్థంగా పిలుచుకుంటూ ఉంటారు. 200 అడుగులకు పైన వెడల్పుండే ఈ కోనేరు స్వచ్ఛమైన కావేరి జలాలతో నిండి ఉంటుంది. ఇందులో స్నానం చేసి వచ్చే భక్తులకు గుర్రాలు లాగుతున్న రథం మీద కొలువే ఉన్నట్లుగా కనిపించే ముఖమండపం కూడా కనిపిస్తుంది. మరి ఇంకా ముఖమండపమే కాదు, ఇంకా ఆలయంలో ఏది ప్రతి అణువులోనూ ఆనాటి శిల్ప కళా చైతన్యం కనిపిస్తుంటుందంట. మరి దాని గురించి కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

క్షేత్రదర్శిని వింటున్నారు. అయితే ఆ ఆలయ ముఖమండపమే కాదు, ఆ ఆలయంలో ప్రతి అణువును మనం కనుక టచ్ చేస్తే ఆ శిల్ప కళా చాతుర్యం కనిపిస్తుంటుంది మనకి. వివిధ దేవతా శిల్పాలు, భరతనాట్య భంగిమలు, పౌరాణిక గాథలకి సంబంధించిన శిల్పాలతో ఆలయం అణువణువు సజీవమైన సృజనలా తోస్తుందంట. ఆలయంలోని శిల్పాలన్నీ ఓ అద్భుతమైతే, ఇక్కడ వినాయకుడి ఉపాలయానికి చేరుకునేందుకున్న మెట్లని తాకితే సప్త స్వరాలు వినిపించడం మరో అద్భుతం. నిజంగా కొన్ని ఏళ్ళు అంటే 1000 ఏళ్ల కిందట అంత టెక్నాలజీ యూజ్ చేసి ఏంటి మెట్లని తాకితే సప్త స్వరాలు వినబడటం అంటే ఎంత గొప్ప కదా. మరి అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఏదైనా గుర్తింపు రావాల్సిందే కదా, ఉండాల్సిందే అనిపిస్తుంది కదా మీకు కూడా. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

6:49 అవుతుంది. క్షేత్రదర్శనిలో ఐరావతేశ్వర ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని వివరాల ప్రకారం ఈ ఆలయం 1200 సంవత్సరం నాటికి నిర్మితమైందన్నమాట. దాదాపు 1000 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 1000 ఏళ్ల కాలంలో తమిళనాడు ఎందరో రాజులు మారారు. చోళ పాండ్య నాయక వంశాలు ఈ ప్రాంతాన్ని ఏలాయి. అలా వివిధ రాజులకు సంబంధించిన శాసనాలన్నీ ఈ ఆలయంలో భద్రంగా ఉన్నాయి. అవి వివిధ రాజుల పాలనా కాలాన్ని గురించి, ఆ సమయంలో రాజ్యంలో ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తున్నాయి. ఇంత విశేషమైంది కాబట్టే యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అండ్ ఇంకా మనకి ట్రయో టెంపుల్స్ అంటారన్నమాట. గంగైకొండ చోళేశ్వరాలయం, తంజావూరు బృహదీశ్వరాలయం.

ఐరావతేశ్వరం టెంపుల్ గురించి, ఆ శిల్ప కళా చాతుర్యం గురించి తెలుసుకున్నాం కదా. అంతటి గొప్ప ఆలయాన్ని మీరు కూడా తమిళనాడు ప్లాన్ చేసుకున్నప్పుడు, తమిళనాడు టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు చూడాలనుకుంటే బెస్ట్ టైం టు విజిట్ ఎప్పుడంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో చూడొచ్చంట. ఇంకా మరి ఎలా రీచ్ అవ్వాలి అంటే కుంభకోణం బస్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఇంకా ధరాసురం అనే మాట్లాడుకున్నాం కదా, ఆ రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒకవేళ మీరు విమాన ప్రయాణం చేస్తే తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది. ఇది మరి వాళ్ళ క్షేత్ర దర్శనంలో ఐరావతేశ్వర ఆలయం గురించి మనం తెలుసుకున్న విషయాలు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మార్నింగ్ లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు మనకు అంటే వర్క్ అయిపోయేంత వరకు అలసిపోకుండా ఎనర్జెటిక్గా ఉండాలంటే హెల్తీగా ఉండడం ఒకటే సొల్యూషన్. మరి హెల్తీగా ఉండడానికి, ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ఇలా హెల్తీ డైట్ రిలేటెడ్ విషయాలు తెలుసుకునే మనందరి ఫేవరెట్ షో తెలుసు కదా, హెల్తీ మార్నింగ్స్కి స్వాగతం. మరి హెల్తీ మార్నింగ్స్లో ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ అంటే డెఫినెట్గా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

సో బ్రిట్ నంబర్ కదా, మరి లాంటి సాంగ్స్ వినాలంటే మీరు ట్యూన్ చేయాల్సిందే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. 7:06 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి తర్వాత మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, మనలో చాలా మంది చేసే ఉద్యోగాలు ఎక్కువగా కూర్చొని చేసేవి. వినడానికి చూడటానికి సింపుల్గా ఉన్నా ఎక్కువసేపు కూర్చోవడం, పొగ తాగడం అంత ప్రమాదకరమని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. మరి ఏం చేద్దాం రంజిత్, ప్రస్తుతం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో ఆఫీస్ వర్క్ అయినా డ్రైవింగ్ అయినా లేకపోతే స్క్రీన్ ముందు టైం స్పెండ్ చేయడం అయినా మనం డైలీ 8-9 అవర్స్ కూర్చొని గడుపుతున్నాం. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఫేస్

చేయాల్సి వస్తుందని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. బట్ స్టిల్ మనకు తప్పదు. మరి ఏం చేయాలి? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉండే ఉంటాయి కదా. వాటి గురించి తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

That was a fantastic composition by S. A. Rajkumar. Maralanti great legendary composition songs వింటూ ఇవాల్టి హెల్తీ మార్నింగ్స్లో ఏం మాట్లాడుకోబోతున్నామో తెలుసు కదా. సో అలా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తే అది అది చాలా మంచిది కాదు, డేంజరస్ అని చెప్తూ అంటూ ఉంటారు. మరి వాటి గురించి, దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. డైలీ తప్పకుండా ఎక్సర్సైజ్ చేసేవారు కూడా తప్పించుకోలేరట. అంటే రోజుకి 8 to 10 hours కంటిన్యూస్గా కూర్చొని ఉంటే మార్నింగ్ టైంలో జిమ్లో స్పెండ్ చేసే ఆ ఒక్క గంట కూడా అంత ఎఫెక్ట్గా ఉండదంట. మరి అన్ని చేసినా ఎలా బయటపడాలి ఈ సమస్య నుండి, అదేగా మీ ప్రశ్న కూడా తెలుసుకుందాం మరి తప్పకుండా ఈ పాట తర్వాత.

0: సో అది ఆనందంగా ఉండాలని అంటారు, కానీ ఆనందం అంటే ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చారు కదా ఈ సినిమాలో బరా పాట. రైట్, ఇంకా మాట్లాడుకుందాం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ಮನೋಜನರಂಜನೆ. సెవెన్ నైన్టీన్ స్టూడియో క్లాక్లో మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆచిరంజిత్. సో మరి రోజు మొత్తంలో మన శరీరాన్ని కదిలిస్తూ ఉండటమే దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అంట. మూమెంట్ ఉండాలమ్మా అని ఏదో సినిమాలో అంటారు కదా, సో అది సంగతి. మరి ఎక్కువసేపు కదలకుండా ఉంటే ఏవో సమస్యలు వస్తాయి అనుకున్నాం కదా, మరి వాటి గురించి కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

హరిహరన్ అండ్ సుజాత పాడిన ఒక సూపర్ హిట్ నంబర్ విన్నాం కదా. మరి నెక్స్ట్ స్టూడియో క్లాక్లో 7:24 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్లో మనం ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల ఏం జరుగుతుంటాయి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఎలా ఉంటాయో తెలుసుకుంటున్నాం. ఎక్కువసేపు ఫిజికల్ మూమెంట్ అనేది లేకపోతే కెలోరీస్ అనేవి బర్న్ కావు, బాడీ మెటబాలిజం అనేది స్లో అవుతుంది, ఇంకా ఒబేసిటీ డయాబెటిక్స్కి కూడా కారణం అవ్వచ్చు. బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగడం, అబ్డోమిన్ చుట్టూ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో డైలీ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ బాడీని అలా ఇలా మూవ్ చేయడం వల్ల మెటబాలిజం సెట్ అవుతుంది, ఇంకా హ్యాపీగా ఆనందంగా కూడా ఉండొచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు అంట కదా. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. మన్మధుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జే రంజిత్. టుడే క్లాక్లో 7:36 అవుతుంది. మనం ఇంకా దేని గురించి మాట్లాడుతున్నామంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల వచ్చే ఏమంటారు ఇష్యూస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ని మెడలు వంచి గంటల తరబడి కూర్చోవడం వల్ల మన బాడీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్, మెడ షోల్డర్స్ పెయిన్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉందంట. మనలో చాలామందికి కూడా ఇదే అలవాటు ఉంటుంది కదా, ఎప్పుడు చూడు ఆ రీల్స్ ఏంటి, ఆ గొడవ ఏంటి అని. ఇంట్లో తిడుతున్నా కూడా వాళ్ళు తిట్టే తిట్లు అన్నీ వినుకుంటూ ఆ మెడలు వంచైనా ఇప్పటికీ అంటే స్క్రోలింగ్ కానీ లేకపోతే మొబైల్లో లేకపోతే ఆఫీస్ వర్క్ కూడా కంటిన్యూస్గా మనం మెడలు వంచి చూస్తూ ఉంటాం కిందికి.

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం బాయ్స్ సినిమా నుండి.
1: కార్తీక్, చిత్ర, శివరామన్ వీళ్ళందరూ కలిసి పాడిన సూపర్ హిట్ నెంబర్. స్టూడియో క్లాక్ లో 7:43 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జే రంజిత్. సో మరి ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది మందగిస్తుంటుంది కదా, దానివల్ల ఈవెన్చువల్లీ బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి మన హార్ట్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మరి ఏం చేస్తే ఈ రక్త ప్రసరణ మెరుగుపడుతుందంటే, లిఫ్ట్కి బదులు మెట్లు యూజ్ చేయడం, లేదా ఫోన్ మాట్లాడేటప్పుడు ఒకే దగ్గర నిలబడి కూర్చొని సోఫాలో సాఫీగా తీరిగ్గా కాకుండా అలా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు నడవడం కానీ ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు చేసుకోవాలి. అంటే ఏదో ఒక మూమెంట్ ఉండాలి కదా. సో అదన్నమాట, ఇంకా తెలుసుకుందాం.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: మీరు వింటున్నారు హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఏంటి అలా ఈవెన్చువల్లీ బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ పెరిగి మన గుండె హృదయం ఆరోగ్యం దెబ్బతిందంటే అసలు ఎంత ప్రమాదకరం కదా. మరి మన బాడీలో కదలికలు తగ్గినప్పుడు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గి త్వరగా అలసిపోవడం లేకపోతే కాన్సన్ట్రేషన్ తగ్గడం లాంటి ఇష్యూస్ వస్తుంటాయి. దీనివల్ల మెంటల్ ప్రెషర్, యాంగ్జైటీ, ఇంకా సరిగ్గా నిద్ర కూడా పట్టదు. సో ఫిజికల్ మూమెంట్స్ వల్ల ఎండోర్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ అని కూడా అంటారనమాట, ఇవి రిలీజ్ అయిపోయి వాటి వల్ల మన మూడ్ బాగుంటుంది. సో దట్ హ్యాపీగా ఉంటామన్నమాట. రైట్, ఇంకా తెలుసుకుందాం, స్టే ట్యూన్. ఫ్యాన్స్ అందరూ ఇష్టంగా పిలుచుకుంటారు మెలోడీ బ్రహ్మ. ఎవరో తెలుసు కదా, మణిశర్మ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం.

చెప్పాను కదా, దట్ వాజ్ ఎ వండర్ఫుల్ కంపోజిషన్ బై మెలోడీ బ్రహ్మ మనీష్ శర్మ. 7:56 టుడే క్లాక్లో హెల్తీ మార్నింగ్స్లో మరి అలాంటివి అంటే ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల వచ్చే ఆ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ని మనం చిన్న చిన్న అలవాట్లతో ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుంటున్నాం. సో ఫైనల్గా మనలో రావాల్సిన తెచ్చుకోవాల్సిన చిన్న చిన్న మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి గంటకు ఒక్కసారైనా లేచి నడవడం, ఇంకా ఫ్రీక్వెంట్గా బాడీని స్ట్రెచ్ చేసుకోవడం, లేదంటే లైట్గా ఉండే ఎక్సర్సైజెస్ మన లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవడం లాంటివి అనమాట. సో ఇలాంటివి అలవాటు చేసుకుంటే మన బాడీలో కూడా మూమెంట్స్ వస్తాయి. సో హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది ఇవాల్టి హెల్తీ మార్నింగ్స్. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ఆలయాల్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు నిన్న అత్యంత వైభవంగా జరిగాయి. పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకళాలయానికి భక్తులు ఉదయం నుంచి పొట్టెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి, అంబర్పేట మహంకళాలయం, చిలకలగూడ కట్టమైసమ్ ఆలయం, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్ ఆలయం సహా పలు ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీ రామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరిబౌలిలోని శ్రీ అక్కన్న మదన్న మహంకాళి అమ్మవారిని, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న పరామర్శించారు. వరుణుడి కరుణ కోసం నాగార్జునసాగర్లో ఈ ఉదయం 4 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ దంపతులు వరుణ యాగాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 3:20 మహావైదిక క్రతువు పూర్తవుతుంది. 11 హోమగుండాలతో 108 మంది ఋత్వికులతో వరుణ యాగం నిర్వహిస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. యాగ క్రతువులు పూర్తయ్యాక సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ పెడతారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహిస్తోంది. జాతీయ సబ్ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో నిన్న తెలంగాణ ఖాతాలో 2 పతకాలు చేరాయి. గ్రూప్ 2 బాలికల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో కర్రా శివాని రజత పతకం గెలుచుకోగా, గ్రూప్ 2 బాలుర 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్లో ఆరుష్ దాస్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ అండర్20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ 3వ సారి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. నిన్న పురుషుల హై జంప్లో బసంత్ కుమార్ రజతన్, లాంగ్ జంప్లో షానువాస్ ఖాన్ కాంస్యం గెలవడంతో మన దేశం ఖాతాలో ఒకే రోజు 2 పతకాలు చేరాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టడీ క్లాక్లో 8:40 టైం ముందుకు వెళ్తోంది. మరి మనందరం కూడా ముందుకు వెళ్లాల్సిందే. ఈరోజు అసలే మండే. చాలామందికి మండే అనగానే అసలు అమ్మో ఎలా లేవాలి, అసలు నిన్నటిదాకా బోనాల పండుగ మంచిగా చేసుకున్నాం, సంబరపడ్డాం, అందరు వచ్చిళ్ళు, చుట్టాలు వచ్చిళ్ళు, అంతా మంచిగానే అయింది. కానీ ఇలా మళ్ళీ ఆఫీస్ పోవాలి, స్కూల్ పోవాలి. స్కూల్ అంటే గుర్తొచ్చింది, ఇలా బోనాల పండుగ సెలవు కూడా ఇచ్చారు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో నో ప్రాబ్లం పిల్లలకి. మరి ఆఫీసులకి అయితే సెలవు ఇవ్వరు కదా చాలామందికి. సో వాళ్ళకైతే ఇబ్బంది అయితేనే ఉంటుంది, అసలు పొద్దున్న లేవాలి, అసలు అబ్బా సండే ఇవ్వాలైనా అయిపోవు, నిన్న ఈ టైంకి మంచిగా పడుకుండే నేను, అసలు నిన్న ఇవాళ అయిపోవు, ఇవాళ రేపైతే అయిపోవు, ఇలాంటి అన్నీ అనుకుంటూ ఉంటారు, అనిపిస్తూ ఉంటాయి మనకి కదా. మరి ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాం. మరి వాటితో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్లో జరిగేవే కాదు, ఇంకా వైబ్రెంట్గా అనిపించే వండర్ఫుల్ విషయాలన్నీ తెలుసుకుందాం మన వైబ్రెంట్ హైదరాబాద్లో. స్టే ట్యూన్డ్.

0: ఇంట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: స్టూడియో క్లాక్ లో మరి ఇంతకు ముందు గజనీ సినిమా నుండి ఒక సూపర్ హిట్ నంబర్ విన్నాం కదా, ఒక మారు అనే సాంగ్ లో ఒక లైన్ వస్తుంది. అంటే వేటూరు గారు రాశారు ఈ సాంగ్ ని. సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసినది అది. ఎంత అద్భుతమైన లైన్ కదా అది. నిజంగా వింటుంటే వినాలనిపించే పాటలు చాలా ఉంటాయి మన దగ్గర. సో వాటిని ఏరికోరి విని మన శ్రోతల కోసం వినిపించేదానికి ట్రై చేస్తూ ఉంటారు ఆర్జెస్. మరి అలాంటి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ కూడా వచ్చేస్తుంది, నువ్వు నేను ప్రేమ సినిమా నుండి. ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో వచ్చింది, న్యూయార్క్ నగరం అంటూ. మరి ఆ పాట తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్లో ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకుంటాం. స్టే ట్యూన్డ్.

ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపించిందా మీకు కూడా? బట్ దట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ కంపోజిషన్ బై ఏఆర్ రెహమాన్. సో మరి ఇంకా అలాంటి సాంగ్స్ విందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మరి ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది జంగిల్ అంటారు కదా, సింహ గర్జనలో ఒక పవర్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్, అందుకే ఆ టైటిల్. మరి ఆ సింహ గర్జన వినిపించకపోతే అడవి అడవిలాగే ఉంటుందా? ఆయన సడన్గా ఈ లయన్ గురించి ఎందుకు ఈ టాక్ అంటారా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయినా పర్లేదు, తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. వింటూనే ఉండాలి వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఏంటి మీరు కూడా హమ్ చేస్తూనేనారు ఆ సాంగ్ని, ఎందుకంటే హ్యారిస్ జయరాజ్ కంపోజిషన్లో వచ్చిన పాట కాబట్టి డెఫినెట్గా హమ్ చేయాల్సిందే. సో మరి వైబ్రెంట్ హైదరాబాద్లో మనం ఇంకా సింహం గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి సింహం కనిపిస్తే చాలు, మన చూపంతా అటువైపే ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మెజెస్టిక్ వాక్, ఆ మెయిన్, ఆ రోర్, అబ్బో ఒకటా రెండా, ఎన్ని చెప్పుకుంటూ పోతే అసలు మామూలుగా కాదు కదా. అందుకే సింహం అంటేనే ధైర్యానికి, నాయకత్వానికి, శక్తికి సింబల్. నానా పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అనే డైలాగ్ తెలుసు కదా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఫేమస్ డైలాగ్ ఇది. మరి ఇంతకీ లయన్స్ గురించి ఎందుకు ఈ టాక్ అంటే, ఇవాళ వరల్డ్ లయన్ డేని జరుపుకుంటూ ఉంటారనమాట. కొన్ని అంటే దేశాల్లో, అంటే దీన్ని అఫీషియల్గా కాదు కానీ అలా లయన్స్కి సంబంధించిన ఒక డే ఉండాలి కదా అన్నట్టు పెట్టారు. మరి దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్ లో 8:36 వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్. మరి మన హైదరాబాద్ లో మార్నింగ్ ఎప్పుడో నిద్రలేచేటప్పటి నుండి, అంటే మార్నింగ్ అంటే బైక్ సౌండ్స్, ఆటోల సౌండ్, బస్సులు, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, స్కూల్ పిల్లలు అందరు కూడా వెళ్ళాలి కదా, వెళ్ళాలి వెళ్ళాలి డెస్టినేషన్ కి కదా. మరి అన్ని వెహికల్స్ వెళ్ళాలంటే ఏం కావాలి? ఫ్యూయల్, అదే పెట్రోల్, డీజిల్. మరి పెట్రోల్ అంటే డీజిల్ కి ఇంకో దారి ఏదైనా ఉందా? మరి దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసుకుందామా ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರಿಪ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್. స్టూడియో క్లాక్లో 8:43 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ్ రంజిత్. మరి సో అంటే ఆ ఫ్యూయల్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఆ ఫ్యూయల్కి అంత ఇంట్రో దేనికంటే August 10th ఇవాళ ఇంటర్నేషనల్ బయోడీజిల్ డే. పేరు కొంచెం పెద్దగా ఉంది కానీ విషయం మాత్రం చాలా సింపుల్ అని చెప్పుకోవచ్చు. మన వెహికల్స్లో డీజిల్తో నడిచేవి చాలానే ఉన్నాయి కదా, అయితే ఆ డీజిల్ అనేది సాధారణంగా క్రూడ్ ఆయిల్ లేదంటే ముడి చమురు నుండి తయారవుతుంది. మరి ఆ క్రూడ్ ఆయిల్ భూమి లోపల ఉన్న సహజ వనరుల నుండి వస్తుంది కదా, కానీ ఆ న్యాచురల్ ఏమంటారు రిసోర్సెస్ అనేవి ఏమైనా ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటాయా చెప్పండి, కాదు కదా. సో డీజిల్కి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం మరి ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: సో ఆగస్ట్ 10th ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం జరుపుకోవడానికి అసలు హిస్టరీ అంటూ ఒకటి ఉంటుంది కదా. 1893లో అంటే వేరుశనగ పల్లి నూనెతో ఇంజిన్ నడిపిన సర్ రుడాల్ఫ్ డీజిల్ చేసిన పరిశోధనలకి గుర్తుగా జరుపుకుంటారు. మరి ఈ న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకుని మొక్కల నుండి వచ్చే నూనెలు మెషినరీకి ఎనర్జీని ఇవ్వచ్చని ప్రూవ్ చేశాడు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జీవ ఇంధనాలు యూజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ వాయువుల్ని కానీ లేకపోతే ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాయి. ఏదేమైనా ఫ్యూయల్, డీజిల్, పెట్రోల్ అవన్నీ రంజిత్, పెట్రోల్ పంపు దగ్గర బిల్ మాత్రం తక్కువ రావాలి, గంతేనా కావాలి అని అంటారా? సో అదంతా మళ్ళీ డిఫరెంట్. సో అందుకే ఏమంటారు, ఆగస్ట్ 10th ఇంటర్నేషనల్ బయోడీజిల్ డే జరుపుకుంటా అంటారు. దాని గురించి ఈ విషయాలు మరిన్ని తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: प्रोग्राम डॉक्टर माइक पर सिलसिले के तहत कल रात यानी 14 अगस्त 2026 को आप सुन सकते हैं डॉक्टर आयशा सलमा गायनेकोलॉजिस्ट से लिया गया इंटरव्यू पोस्ट डिलीवरी प्रिकॉशंस पर। सामाइन सुनना न भूलें डॉक्टर साहिबा के जरीन मशवरे सिर्फ और सिर्फ आकाशवाणी 101.9 FM रेनबो पर उर्दू प्रोग्राम नए रंग में।
1: టుడే క్లాక్లో 8:56 అవుతుంది టైం. మరి సూపర్ హిట్ నంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మరి తర్వాతి సాంగ్ వచ్చేస్తుంది మన కోసం వాన సినిమా నుండి రంజిత్ పాడిన సాంగ్, ఉన్నట్ట లేనట్ట అంటూ. ఎందుకుంటుందండి, తప్పకుండా ఉంటుంది. సో మరి ఇంతకీ ఈ సాంగ్ని పాడింది ఎవరంటే వినయ్ రంజిత్ పాడాడు. మరి కమలాకర్ కంపోజిషన్లో వచ్చింది, సిరివెన్నెల రాశారు. మరి డెఫినెట్గా వినాల్సిందే కదా. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణ శక్తిని పేర్కొన్నారు. జార్ఖండ్లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నడుమ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన ముగ్గురు ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యుల జీతా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ రాజీనామాను ఆమోదించారు. జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ఈరోజు విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా రాంచీలో భారీ భద్రతా నిషేధాజ్ఞలు విధించారు. జార్ఖండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గృహ నిర్బంధం చేశారు. రాంచీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. ఇందులో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ది సంస్థ సవరణ బిల్లులున్నాయి. మరోవైపు రాజ్యసభలో ఈరోజు బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాల బిల్లు, పన్నుల ఇతర చట్టాల సవరణ బిల్లు చర్చకొస్తాయి. డిజిటల్ బ్యాంకింగ్కు అనుగుణంగా సాక్ష్యాల చట్టాన్ని మార్చడం, పలు ఆర్థిక చట్టాల సవరణ కోసం ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఇప్పటికే ఆమోదించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ రాహుల్ నవీన్ పదవీ కాలాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించింది. 1993 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ 2025 జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయవలసి ఉండగా కేబినెట్ నియామకాల కమిటీ ఈ పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు ముస్తబా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ చీఫ్ మొహసిన్ రిజాయ్ను నియమించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో మరి సిటీ హ్యాపెనింగ్స్ ఏం జరుగుతున్నాయి ఇవాళ ఇంకా

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు

0: సారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి. చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇవాళ ఏ విషయాల గురించి మాట్లాడుతున్నామంటే, జనరల్ గా మన హైదరాబాద్ లో మన సిటీలో మనం మార్నింగ్ పూట ఎటైనా వాకింగ్కి వెళ్తున్నా, ఈవినింగ్ పూట షాపింగ్కి వెళ్తున్నా, ఇంకెక్కడికి వెళ్తున్నా, ఒక్కసారి రోడ్డు పక్కన మన ఏరియాలో మన సరౌండింగ్స్లో ఏదైనా చెత్త కనిపిస్తే చాలు మనం, అయ్యో ఏంటి ఈ చెత్త ఎలా పడేస్తున్నారు, రోజు అసలు కనీసం వాళ్ళకి తెలియాలి కదా ఏంటి అని చెప్పేసి ఫోటో తీసుకోవడమో లేకపోతే అలా మర్చిపోయి మన దారిలో మనం వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంటాం కదా. మరి ఇలాంటి ఎక్కడైనా మీకు కనుక చెత్త కనిపిస్తే దానికి ఏం చేయాలి అనే దానికి ఒక ఇనిషియేషన్ కూడా తీసుకొచ్చారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. మరి అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఎస్ వైబ్రెంట్ హైదరాబాద్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేషన్ ఏంటో తెలుసుకుంటున్నా కదా. అయితే ఎక్కడైనా మన చుట్టుపక్కల చెత్త కనుక కనిపిస్తే మనం వెంటనే దాన్ని ఫోటో తీసేసి మన సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది కదా, ట్విట్టర్ కానీ లేకపోతే ఇంకేదైనా ఎక్స్, సో దాంట్లో వాళ్ళని ట్యాగ్ చేసి ఆ చెత్త ఫోటోని ఏదైతే మనం తీసి పెడతామో అది వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు దానికి అనుగుణంగా దాన్ని క్లీన్ చేయించి, సో మొత్తం అంటే ఏమంటారంటే సిటీ, హైదరాబాద్ సిటీని క్లీనప్ చేయడానికి, క్లీన్గా ఉంచడానికి, ఆ డంప్ యార్డ్లు ఆ వేస్టేజ్ అంతా నీట్గా కనబడడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేషన్ అనమాట. సో మీరు కూడా మీ చుట్టుపక్కల ఎక్కడైనా చెత్త బాగా కనిపిస్తుంది, చాలా రోజులే అది అసలు ఎవరూ తీయట్లేదు అన్నట్టు అనిపిస్తే సింపుల్గా ఒక ఫోటో తీసి మీ సోషల్ మీడియా అకౌంట్ నుండి @CMC _official అని ఉంటుంది కదా, సో ఆ అకౌంట్ని ట్యాగ్ చేస్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపిస్తారనమాట. సో దట్ మన పరిసరాలే కాకుండా ఇలా అందరూ ఇనిషియేషన్ కనుక తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన సిటీ కూడా క్లీన్గా అవుతుంది. సో ఎందుకంటే మరి అసలే ఈ మధ్య కాలంలో వర్షాలు ఎక్కువ అవుతున్నాయి, అండ్ దట్ టూ వర్షాలు ఎక్కువ వస్తున్నాయంటే ఇంకా దోమలు పెరగడం కానీ లేకపోతే ఇంకా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో మన చుట్టుపక్కల మనందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే మనం కూడా అంటే ఇలాంటి పనుల్లో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి, అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, ఆ పాట తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

922 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్. మరి మన స్టూడియో క్లాక్లో 9:23 దాటి టైం అలా ముందుకు వెళ్తూనే ఉంది. మరి ఇంకా ప్లాస్టిక్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటో తెలుసు కదా, జనరల్గా బాటిల్ కవర్ పైప్ ప్యాకేజింగ్. కానీ ఈ ప్లాస్టిక్ వెనుక ఎంత పెద్ద ప్రపంచం ఉందని మీకు తెలుసా? ఎందుకంటే ప్లాస్టిక్ తయారవడానికి ముడి పదార్థం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, మిషనరీ నుండి రీసైక్లింగ్ వరకు, ఈ మొత్తం ప్రపంచాన్ని ఒక చోట చూడాలంటే హైదరాబాద్లో జరుగుతుంది. మరి ఆ ఎక్స్పోకి వెళ్లాల్సిందే. మరి ఆ ఎక్స్పో ఏంటి, ఆ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పో ఎక్కడ జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టేడియం

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್ಮ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗುಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲ್ಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: ಮೀಕಂದಿಸ್ತುಂದಿ
1: ತೆಲಂಗಾಣ
0: ಪ್ರತಿರೋಜು ರಾತ್ರಿ 8 ಗಂಟಲಕು ಎಫ್ಎಂ ರೈನ್ಬೋಲೋ
2: సో మరి ఇప్పుడు మనం ఎక్స్పో గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి ఏంటంటే ఆగస్ట్ 7th నుంచి 10th వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్లో ఈ భారీ ఎక్స్పో జరుగుతుందన్నమాట. హిప్లెక్స్ 2026 దాన్ని అక్కడ ఆర్గనైజర్స్ ఏమంటున్నారంటే ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ప్లాస్టిక్ ఎక్స్పో అంటున్నారు. మరి ఏంటంటే ప్లాస్టిక్ తయారీ మెషినరీ కానీ రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, రీసైక్లింగ్ సొల్యూషన్స్, మాల్ట్స్, డైస్, పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ ఇలా సంబంధించినవి, అంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ను వన్ స్టెప్ డెస్టినేషన్. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్తే ఆ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అసలు మనం సింపుల్గా మనకి దామేస్తే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాం, కానీ ఆ వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి దాని వెనుకున్న ఎంత టెక్నాలజీ ఉంది, అలాంటివన్నీ అర్థమవుతాయన్నమాట. సో మరి వీలైతే ఇవాళ వెళ్ళండి, లాస్ట్ డే అనమాట ఆగస్ట్ 10th, ఎందుకంటే 7th నుంచి నడుస్తుంది. మరి అది సంగతి.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. వన్ ఆ టూ ఆ త్రీ చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

9:30 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్ చరణ్జీత్ ఓలియాన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి ఇంకా మనకి అందరికీ తెలుసు, చేనేత అంటే తెలుసు కదా, రీసెంట్గానే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే కూడా జరుపుకున్నాం. సో అక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఎవరైతే ఆ కళాకారులు చేసినవి వితౌట్ ఎనీ అంటే మధ్యలో ఎటువంటి వాళ్ళు లేకుండా, మిడిల్ మ్యాన్ ఏం లేకుండా డైరెక్ట్గా మన చేతిలోకి వస్తే యూనో అది ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో మరి పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట అండ్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వీవ్స్ అన్నీ డైరెక్ట్గా వాళ్ళ చేతి నుంచి నేర్చినవి డైరెక్ట్గా మన చేతిలోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. సో ఈ 10-day నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కూడా జరుగుతుంది పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో. సో 100 stalls ఉన్నాయంట డిఫరెంట్, అంటే డైరెక్ట్గా వాళ్ళ చేత, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకా రకరకాలన్నీ. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్గనైజ్ చేసింది ఇది. ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 వరకు 12 hours కంటిన్యూస్గా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చాను అనుకుంటున్నారా? కాదు కాదు, ఆగస్ట్ 16 వరకే లాస్ట్ అనమాట. సో మరి ఆగస్ట్ 16 అండి, ఇంకా 6 days ఉంది. మరి వీలైతే మీరు కూడా వెళ్ళి, అరే కొందరు ఏం అంటే కొన్ని అకేషన్స్కి ఇవైతే బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. మరి అలాంటిది ఏదైనా పర్చేస్ చేయాలన్నా, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలన్నా, ఇలాంటివన్నీ చేయాలంటే మీరు ఆ పీపుల్స్ ప్లాజాలో జరిగే ఆ హ్యాండ్లూమ్ డే ఎక్స్పో ఎగ్జిబిషన్కి వెళ్ళాలన్నమాట. రైట్, వీలైతే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే ఇంకో సూపర్ హిట్ నెంబర్, స్టే ట్యూన్డ్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: స్టూడియో క్లాక్ లో వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి తర్వాత అప్డేట్ ఏంటంటే, సిటీలో ఈరోజు అంటే బోర్ కొట్టి కొందరికి కామెడీ అంటే చాలా ఇష్టం కదా. సో కామెడీని ఎంజాయ్ చేయని వాళ్ళు అస్సలే ఉండరు. దట్టు మన తెలుగు స్టాండప్ కామెడీ షో అంటే అసలు ఆహా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. మరి కామెడీ, ఈ తెలుగు స్టాండప్ కామెడీ షో కనుక ఈరోజు జరుగుతోంది. ఈరోజు నుండి మండే 10th నుంచి 14th ఆగస్ట్ వరకు ఈ 5 డేస్ అన్నమాట. ఎవ్రీ డే ఈవినింగ్ 7:30 PM కి 1 hour 30 minutes, ఒక గంట నర సేపు మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్వించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మరి ఇంతకీ ఎక్కడ అంటే ద స్ట్రీట్ కామెడీ క్లబ్ హైదరాబాద్లో జరుగుతోంది. సో మరి మీరు కనుక ఈ షోకి వెళ్ళాలనుకుంటే ఆ ఫాస్టెస్ట్ బుకింగ్ ఆన్లైన్ టికెట్స్ ఉంటాయి కదా, దాంతో మీరు వెళ్ళి ఆ టికెట్ బుక్ చేసుకొని ఆ తెలుగు కామెడీని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ప్రస్తుతానికి అప్డేట్. మరి నెక్స్ట్ ఈవెంట్ గురించి తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే వచ్చేస్తుంది మనందరి కోసం సూపర్ హిట్ నెంబర్ ఐఏ అమాయిక అంటూ మెంటల్.

హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: వైబ్రెంట్ హైదరాబాద్లో టైం స్టూడియో క్లాక్లో 9:55 అవుతుందంటే ఇంకా మన లాస్ట్ ఈవెంట్ గురించి తెలుసుకోవాల్సిందే. సో మండే 10th August 2026 ఇవాళ నుంచి 17th August నెక్స్ట్ మండే వరకు ఎవ్రీడే 3:00 జరుగుతుందన్నమాట, 1 అవర్. సో 5+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. హిందీ అండ్ ఇంగ్లీష్లో చెప్పేస్తారు. మరి డార్క్ కాఫీ హౌస్ హైదరాబాద్లో జరుగుతుంది ఈవెంట్. ఇంతకీ అన్ని డీటెయిల్స్ చెప్పావు కానీ ఈవెంట్ ఏంటి అంటే క్లే క్రాఫ్టింగ్ అన్నమాట. సో వేర్ ఐడియాస్ టేక్ ఫ్రమ్, అంటే ఎక్కడి నుంచి మనకి ఐడియాలు మన మైండ్లో ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని కావాలి కదా, పెయింటింగ్ కానీ లేకపోతే ఇంకా అలా. సో ఇప్పుడు క్లే క్రాఫ్టింగ్ అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీరు చేయబోయేది ఒక వర్క్షాప్లో మీకు ఏమేమి గైడ్ చేస్తారంటే బేసిక్స్ ఆఫ్ హ్యాండ్ బిల్డింగ్ పాటరీ అండ్ క్లే మోల్డింగ్, అలాగే ఇవన్నీ చేస్తే ఫైనల్గా వచ్చేది ఏంటి, ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కదా. సో అవన్నింటినీ మనం ఇంట్లో కానీ ఎక్కడైనా డెకరేట్ చేసుకోవడానికి అవసరమయ్యేదన్నమాట. సో మరి ఇది కావాలంటే ఈ అంటే క్లే గురించి కొన్ని అప్పుడప్పుడు పిల్లలాడుతుంటే అలా తీసుకుని చేస్తుంటాం, కానీ కొంచెం ప్రొఫెషనల్గా యాడ్ చేయాలంటే ఈ క్లే క్రాఫ్టింగ్ కనుక నేర్చుకుంటే మీరు ఈజీగా ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్వి డెకరేట్ చేసుకునే ఐటమ్స్ అన్ని తయారు చేయొచ్చు. మరి ఇది ఇంట్రెస్ట్ అయితే మీరు ఆ చెప్పిన ప్లేస్కి వెళ్ళి, అంటే 8 డేస్ ఉంది కదా మనకి, సో ఎవ్రీడే 1 అవర్ కాబట్టి వీలు చూసుకొని ఆ క్లే క్రాఫ్టింగ్ నేర్చుకొని మంచి మంచి చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది అండ్ విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జ రంజిత్ సైన్ ఆఫ్ చెప్పిస్తున్నాను. మరి ఇలాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం, ఇన్ఫర్టైన్మెంట్ కోసం మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంది. జూరాల జలాశయానికి వరద తగ్గడంతో శ్రీశైలానికి 36,233 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నిన్న సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 878.60 అడుగులకు, నీటి నిల్వ 181.05 టీఎంసీలకు చేరింది. మణిపూర్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రతను చాటుతూ 17 ఆగస్టు వరకు జరిగే ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ప్రతి ఒక్కరూ మొదట భారతీయులుగా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బీజేపీ నాగాలాండ్ విభాగం నేడు కోహిమాలో ద్విచక్ర వాహన హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహించింది. కోహిమాలోని ఎకోపార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని నాగాలాండ్ ఉన్నత విద్య పర్యాటక శాఖ మంత్రి టెంజన్ ఇమ్నా అలాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2,230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైలు లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నులిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలివియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ AIR News_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్ కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవర్ణబిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డిఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సంస్థాగత యంత్రాంగ బలోపేతం, ప్రక్రియల క్రమబద్ధీకరణ, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైల్ లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నులిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలీవియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటునందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026,

హౌస్ పార్టీ. ఎస్, తెలుగులో హౌస్ పార్టీ అంటే ఏంటి? పండక్కి పబ్బాలకి అందరినీ పిలుచుకొని వండి పెట్టి తినిపియడం. ఎస్, అంతేనా హౌస్ పార్టీ అంటే? మరి ఇవాళ ఒక వెరీ వెరీ వెరీ వెరీ వెరీ స్పెషల్గా ఒక అకేషన్ ఉంది. ఏంటంటారా? అదే అండి, బోనాల జాతర. అంటే నిన్న మన ఓల్డ్ సిటీ బోనాలు, అదే హైదరాబాద్ బోనాలు జరిగాయి కదా, దాని తర్వాత వచ్చే నెక్స్ట్ డే బోనాల జాతర. అమ్మవారిని జాతర ఊరేగిస్తారు అండ్ ఎన్నో విధాల సర్ప్రైజెస్ ఆ జాతరలో మనకు చూడడానికి దొరుకుతాయి. మీరు మీ జాతర విశేషాలు షేర్ చేసుకోండి, బోనాల విశేషాలను షేర్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్పై. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ ವಿತ್ ಮೀ ఆర్ జే వైష్ణవి. నేనిందాక చెప్పాను బోనాల జాతర గురించి చెప్పమని. ఎస్, ఎంతోమంది మెసేజ్ చేసి చెప్పారు మా ఏరియాలో సూపర్గా ధూమ్ధామ్గా బోనాలు జరుగుతాయని. ఎస్, తెలుసండి బోనాలు హైదరాబాద్లో ఎంత బాగా జరుగుతాయో. దాని గురించి నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకరు ఉన్నారు, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్, మీ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దాని తర్వాత కార్వాన్ గజ్జల కట్టింది మైసమ్మ తల్లి సాంగ్ ప్లే చేయమన్నారు, లైక్ కాళ్ళకు గజ్జలు కట్టింది కార్వాన్ మైసమ్మ తల్లి సాంగ్ ప్లే చేయమన్నారు. ఎస్, డెఫినెట్గా ప్లే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. అండ్ ఎన్నో మెసేజెస్ ఉన్నాయి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ వైష్ణవి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంటూ. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటో అండి గుడ్ మార్నింగ్, అప్పుడే మన స్టూడియో క్లాక్లో సమయం 11:23 అయిపోయింది. ఎంత ఫాస్ట్గా గడిచిపోయింది టైం. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. స్టే ట్యూన్డ్.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: तुम्हें सब कुछ पता है ना माँ? यस, माँ को सब कुछ पता होता है। आपने कभी अपनी माँ से आई लव यू मम्मी बोला है? मैंने बोला है, आप भी बोल दीजिएगा। आज माँ है सुनने के लिए हमारे साथ। कहीं लोगों के पास माँ बोलने का या बुलाने का पर्सन नहीं रहेंगे, तब उनको बहुत गिल्टी फील होगी कि मैंने कभी भी माँ को आई लव यू नहीं बोला है। हाँ, ये बात कहते हैं कि सब लोग हम क्यों एक्सप्रेस करें, हमारे इशारों में ही समझ में आ जाता है कि आई लव यू माँ बोल के, पर बोलने से क्या हो जाएगा? कुछ भी तो नहीं, प्यार तो आ जाएगा। यस, आप बोलिएगा माँ को। हैप्पी मदर्स डे के दिन ही कुछ बोलते हैं ना आई लव यू बोल के, नहीं आज भी बोल दीजिएगा। कब कब टाइम मिलता है, जब जब बोल दीजिएगा आई लव यू माँ बोल के। यस,
1: ఏ మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్జ్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కా కాట్ మస్త్ ఉంటుంది.
1: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: మీరు ఎప్పుడైనా లుంగి డ్యాన్స్ పాట మీద డ్యాన్స్ వేశారా? ఈ మధ్య ఈ రీల్స్లో షార్ట్స్లో ఎన్నో వెరైటీస్ ఆఫ్ వస్తున్నాయి డ్యాన్సెస్, కానీ ఈ డ్యాన్స్ మీద మాత్రం అసలు ఇప్పటి వరకు ఆల్ టైమ్గా ఇరగదీసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే మనం ఎలాగో మన ఇండ్లలో డ్యాన్స్ చేస్తాం కాబట్టి ఈ పాట మీద ఎంతోమంది వైబ్ అవుతూ ఉంటారు. మీరయ్యారా లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అనుకుంటూ? ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: सारी तनख्वाह खर्च कर डाली
3: बचिए पूरे आठ आने धुन सुनाओ ना.
2: आई डोंट नो यू नो

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు. ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
2: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసాయి మామా నీకు? ఇవన్నీ
3: జస్ట్ నే హైదరాబాద్

0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
1: ಜಶ್ನಿ ಹೈದ್ರಾಬಾದ್, ಜಶ್ನಿ ಹೈದ್ರಾಬಾದ್, ಎಸ್ ಜಶ್ನಿ ಹೈದ್ರಾಬಾದ್ ಮನ ಶೋ ತರುವಾತ ನೆಕ್ಸ್ಟ್ ಶೋ ಅದಿ. అక్కడ ఎన్నో వెరైటీస్ ఆఫ్ డిషెస్ మన హైదరాబాద్లో దొరికే డిషెస్ అన్నీ అక్కడ ఉంటాయి. మనం అడ్రస్ చెప్తూ ఉంటారు, వినేసేయండి. జయశ్నే హైదరాబాద్, జయశ్నే హైదరాబాద్, ఎస్. సో ఇప్పుడు వచ్చేసాం మన ఇంట్రెస్టింగ్ డే ఆఫ్ పార్ట్ ఆఫ్ డే. ఎస్, ఇప్పటి వరకు మనం నేషనల్ లేజీ డే గురించి మాట్లాడుకున్నాం, వరల్డ్ లయన్స్ డే గురించి మాట్లాడుకున్నాం, వరల్డ్ బయోఫ్యూయల్ డే గురించి మాట్లాడుకున్నాం. ఎన్నో ముఖ్యమైన విశేషాల గురించి మాట్లాడుకున్నప్పుడు మరి మన ఇంట్రెస్టింగ్ పార్ట్ 1 to 2 PM వచ్చేస్తే మన లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి కదా. ఎస్, మన లైఫ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 1:00 మన ఫోన్ లైన్స్ స్టార్ట్ అవుతాయి. దానికి టాపిక్ వచ్చేసి లైక్ తెలంగాణ సంస్కృతి, భక్తి, ఉత్సాహం, డప్పుల ధ్వని, రంగు రంగుల వస్త్రాలు, అమ్మవారి అలంకరణలు, ఇవన్నీ కలిసిన పండుగ మన బోనాలు. ప్రతి ఒక్కరికి బోనాలు అంటే ఒక స్పెషల్ మెమొరీ ఉంటుంది కదా. చిన్నప్పుడు అమ్మతో కలిసి బోనం తీసుకెళ్ళే వాళ్ళం, బంధువులు అందరూ కలిసి జాతరకి వెళ్ళే వాళ్ళం, పోతురాజు డ్యాన్స్ చూసి ఎక్సైట్ అయిపోతుండే, లేదా అమ్మవారి దగ్గర కోరిన కోరికలు నెరవేరడం, ఎన్నో ఇలాంటి మరెన్నో మెమరీస్ ఉంటాయి కదా. ఈ మెమరీస్ అన్నీ కలిసికట్టుగా ఇవాళ మన టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ చెప్పడానికి ఇంకా చాలా టైం ఉందని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? మరి టాపిక్ ఇప్పుడే చెప్పానా, కొద్దిసేపు అయినాక చెప్పనా? ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. స్టే ట్యూన్డ్.

0: మన స్టూడియో క్లాక్లో సమయం 12:57 అవుతుంది. ఎస్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి బోనాలు అంటే మీకు గుర్తొచ్చే మధురమైన జ్ఞాపకం ఏంటి? వాట్ ఈస్ ద మెమరీ, ద స్వీటెస్ట్ మెమరీ యూ గెట్ వెన్ ఇట్ ఈస్ టాపిక్ ఆఫ్ బోనాలు? మీ స్వీట్ మెమరీస్, ఫనీ ఇన్సిడెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్, ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నీ మాతో షేర్ చేసుకోండి. మా స్టూడియో నంబర్స్కి కాల్ చేసేయండి. మీ వాయిస్ని తెలంగాణ అంతటా వినిపించండి, లైక్ హైదరాబాద్ అంతటా వినిపించండి. మరి సాంగ్స్తో పాటు మెమరీస్ జర్నీని స్టార్ట్ చేసే ముందు మన స్టూడియో నంబర్స్ని ఒకసారి చెప్పేస్తాను. మన ఫోన్ నంబర్స్ వచ్చేసి 0402323000, 0402323482 1, అండ్ 0402970471 5. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ ఇప్పుడు వస్తుంది అమేజింగ్ సాంగ్. మన టాపిక్కి తగ్గట్టు మన సాంగ్ ఉండాలి కాబట్టి ఎస్ సాంగ్ వచ్చేస్తుంది, వినేసేయండి. స్టే ట్యూన్డ్.
1: మా ఊరు మావాడ సల్లంగా ఉండాలని నీకు చూడు కోణం తీసుకొని

Yes, welcome back to Akashvani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi and స్టూడియో క్లాక్ లో సమయం 1:03 అవుతుంది. మన లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అండ్ మన ఫోన్ లైన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మన టాపిక్ వచ్చేసి బోనాలంటే మీకు గుర్తొచ్చే మధురమైన జ్ఞాపకం ఏంటి, వాట్ ఈస్ ద స్వీటెస్ట్ మెమొరీ, అండ్ మీ స్వీట్ మెమొరీస్, ఫనీ ఇన్సిడెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్, ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్నీ మాతో షేర్ చేసుకోవచ్చు మన లైఫ్ ఫోన్ ప్రోగ్రామ్కి కాల్ చేసి. అండ్ నేను బోనాలు అనగానే ఎంతోమంది మెసేజెస్ పెట్టారు, చాలా చాలా మెసేజెస్ వచ్చాయి మనకి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి వైష్ణవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ అని. ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అండ్ మీరు తెలుగులో మాట్లాడితే చాలా స్వీట్గా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మెసేజ్ వచ్చాయి అండ్ ఎస్, దేర్ ఇస్ అ స్వీట్ మెసేజ్, చాలా స్వీట్ మెసేజ్ ఫ్రమ్ అశ్విన్ గారు ఫ్రమ్ కోటి కుశల్ మార్కెట్. నేను నెక్స్ట్ చదివి చెప్తానన్నమాట అది. ఎస్, మీరు వింటూనే ఉన్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో విత్ మీ ఆర్ జే వైష్ణవి, అండ్ క్యూటీ పై మూవీలోంచి సాంగ్ వచ్చేస్తుంది, వినండి.

ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹಾಯ್ ತ್ರಿಭಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜಿ ವೈಷ್ಣವಿ. ಆ್ಯಂಡ್ ನೇನು చెప్పాను ఎన్నో మెసేజెస్ వచ్చాయని. ఎస్, దర్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ అశ్విన్ గారు ఫ్రమ్ కోటి కుశల్ మార్కెట్. జయశ్రీ కృష్ణ అంటున్నారు. ఎస్ జయశ్రీ కృష్ణ సార్, దర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఆజాద్ రహీ విచారోన్ సే లేకిన్ బందే రహీ సంస్కారోన్ సే. వెరీ గుడ్, లైక్ నిజమే కదా, సంస్కారోన్ సే బందే రహనా హీ హమారి మూల్య ఉద్దేశ్య హై లైఫ్ కా. और अगर तुम्हारी कदर सिर्फ ज़रूरत पड़ने पर होती है तो ऐसे लोगों से दूर हो जाओ, क्योंकि तुम इंसान हो, मौका नहीं. जी, बहुत ही बढ़िया मैसेज है. यस, मौका नहीं, इंसान हो. व्हाट अ ग्रेट लाइन. थैंक यू सो मच अश्विन गारू. यस, देर आर अ लॉट ऑफ मैसेजेस सेइंग वेरी गुड आफ्टरनून अंडी वैष्णवी गारू अनी. यस, वेरी गुड आफ्टरनून अंडी. एंड एवरीवन इज शेयरिंग देयर मेमोरीज. బోనాలు అంటేనే పోతిరాజు గారు అని. పోతిరాజు వస్తున్నారు అనగానే ఇంకా జాతరలో ఆ సందడి వేరు అని చెప్తున్నారు ఒక మన లిజనర్. ఎస్, అంతే కదండి, పోతిరాజు లేనిది, బోనాలు లేనిది ఏది అవ్వదు ఫెస్టివల్. మన బోనాలు ఫెస్టివల్ అవ్వదు మెయిన్లీ పోతిరాజు గారు. అండ్ మటన్ చికెన్ తినడం, వెజ్ అయితే వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజ్ అయితే నాన్ వెజిటేరియన్ ఫుడ్, యాటని సమర్పించుకోవడం, ఇలాంటి ఎన్నో మన సంప్రదాయాలు ఉన్నాయి మన ఇండియాలో, మెయిన్లీ మన హైదరాబాద్లో. ఎస్, యా, థ్యాంక్ యూ అండి మీ ఫేవరెట్ మెమొరీని షేర్ చేసుకున్నందుకు. అండ్ ఇంకో మెసేజ్ ఉంది. చిన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్నతో కలిసి, హాస్టల్లో ఉండేవారంట వీళ్ళు, అమ్మ నాన్నతో కలిసి బోనాలు అనగానే బాగా ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం. అండ్ బోనాలకి వాళ్ళు కోడినికి వస్తారంట. ఎస్, కోడిని కోయడం, ఇలాంటి ఎన్నో మెమరీస్ని షేర్ చేసుకున్నారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దెర్ ఇస్ అ మెసేజ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్. I remember my close friend Shiva for this festival in white and black antunnaru. Yes, friends ni kuda gurtu cheskovadam anedi chaala important ee festival lo aina sare. Yeah, meer vintunnaru, manaku caller unnaru. Yes, okay, cut ayipindi, no issues. Meer vintunnaru Akashavani Hyderabad 101.9 FM Rainbow with me RJ Vaishnavi, and there is a beautiful song sung by Lata Mangeshwar garu. Stay tuned.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్న తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 ఎఫ్ఎం రెయిన్బో. విత్ మీ ఆర్జే వైష్ణవి, అండ్ మనతో పాటు కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మా వైష్ణవి, నేను రమణయ్యను.
1: హలో అండి.
2: బాగున్నారా? బాగున్నామా.
1: బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
2: నేను కూడా బాగున్నాను. మా బోనాల పండగ నీకు శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: అమ్మవారు నీకు సదా ఆశీర్వదించాలని, ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలని ఆశీర్వదించాలని మన తరపు కోరుకుంటా.
1: థ్యాంక్ యూ అండి. టాపిక్ విన్నారా?
2: విన్నా విన్నా అమ్మా. బోనాల సందర్భంగా అదే అమ్మవారు జరుపుకునేయాలని కదా,
1: మధురమైన జ్ఞాపకం.
2: మాకు అక్కడ ఏమైందంటే, మాకు జాతరలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ మన పులివెందుల కడప జిల్లాలో జాతరలు బాగా, గంగమ్మ తిరునాళ్ళు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అవి చేసుకుంటున్నారు. అయితే ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు ఏంటంటే అమ్మవారికి వేటలు కోసుకుంటారు. వీళ్ళు మామూలుగా వెజ్ అయిన వాళ్ళంటే బోనాలు అంటే ఈ బోనం పడతారు. పులగం అన్నం పెట్టి అమ్మవారికి చూపించి, దేవుని చూపించి వీళ్ళు తల ఎంత పంచుతారు, అట్లా చేస్తారన్నమాట. కాబట్టి ఈ బోనాల మీద అంటే ఒక చిన్న పాట నాలుగు లైన్లు పాడతాను. అమ్మా నీదయమా పై చూపించవా, ఓ బింబాదరి భక్తులను కావుమా, బోనాల దినమందు నిన్ను గాంచిన, ప్రేమారు మదిలోన ధ్యానించిన, ఆనందమే బ్రహ్మానందమే ధ్యానించు నీ నామ మును నిత్యము. అమ్మా నీ దయమా.

0: Yes, sir. Thank you so much, Andy. Yes, that was, yeah. దట్ వాస్ సార్ సార్ చెప్తున్నారు బోనాల్ లేదు కానీ దసరా బాగా చేసుకుంటామని. ఎస్, బోనాల్ లేకపోతే ఏంటి, మనకి ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అండ్ వాటి మధురమైన జ్ఞాపకాలు చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. దెర్ ఇస్ అనదర్ కాలర్ విత్ అస్. హలో రెయిన్బో.
1: హలో వైష్ణవ్ గారు, బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నానండి. ఇంతకీ నేను ఎవరినండి?
0: తెలియదండి, మీ పేరు చెప్పండి, మనం ఆనర్ లో ఉన్నాం. అవునండి, ఆనర్ లో ఉన్నాం.
1: నేనే ఓలేటి ప్రభాకర్ రావు మాట్లాడుతున్నాను.
0: నమస్కారం సార్.
1: నమస్కారం అమ్మా, ఆశీర్వాదాలు. నమస్కారం మేము పెట్టకూడదు కానీ, నువ్వు పెద్దదాని కదా.
0: ఎస్,
1: ఆశీర్వాదాలే.
0: థ్యాంక్ యూ.
1: అయితే నాకు ఈరోజు మాట్లాడుతుంటుంటే, నా కట్రా దగ్గర వైష్ణోదేవి టెంపుల్ ఉంది, జమ్మూ కాశ్మీర్ దగ్గర కట్రా ఉంది, అక్కడ నుంచి వైష్ణోదేవి టెంపుల్. ఆ అమ్మగారే గుర్తొస్తున్నారు, అమ్మవారు నువ్వు మాట్లాడుతుంటే. సరే, అయితే ఇప్పుడు మ్యాటర్కి వచ్చేద్దాం. బోనాలు అంటే ఆ యొక్క వాతావరణమే వేరేగా ఉంటుంది. ఆ రోజు బోనాల రోజు పోతురాజుల విన్యాసాలు సగం కంట్రోల్ ఏమో, సగమేమో, మాక్సిమం కంట్రోల్ పోతురాజుతోనే అయిపోతుంది పబ్లిక్ లో.
0: ఎస్,
1: ఆ తాడు పట్టుకుని జలిపించగానే ఆమె దూరం పరిగెడుతుంటాం.
0: అంతే,
1: మా చిన్నప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది, భయం వేసేది అసలు. మాకు చిన్నప్పుడు ఆ పోతురాజులు చూస్తుంటే భయం వేసేది. ఆ బుగ్గలు ఇలాగ నిమ్మకాయలు పెట్టుకొని కళ్ళు ఇలా ఎర్రలా చేస్తే అంత దూరం పరిగెట్టేవాళ్ళం అనమాట. కాకపోతే యాదాదికి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి. అమ్మవారి పండగ చేస్తే ఏమవుతుందంటే, ఇంట్లో పిల్ల పాపలు అందరూ క్షేమంగా ఉంటారమ్మా.
0: అవునండి.
1: ఫస్ట్ థింగ్ జ్వరాలు కానీ జలుబులు అలాంటివి ఏవి మనకి ఆరోగ్యకరంగా ఉండేవే ఉంటుందన్నమాట. అది బోనాలు గురించి ఇంకా చాలా చెప్పడానికి చాలా ఉంది కానీ ఇంకా అందరికి కూడా టైం ఇవ్వాలి. ఓలేటి ప్రభాకర్ రావు, ఆశీర్వాదం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. దాట్ వాస్ ప్రభాకర్ రావు సార్ గారు చెప్తున్నారు. బోనాలు అంటేనే పోతురాజు అని, అంతే కదా మరి, బోనాలు అంటేనే పోతురాజు. ఎంతోమంది ఉన్నారు, లైక్ ఏమంటారు, ఎన్నో మెమొరీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి, బట్ సార్కి పోతురాజు అంటే చాలా భయం అన్నారు. లైక్ చిన్నప్పుడు అందరికీ భయమే, అఫ్ కోర్స్ నేను భయపడేదాన్ని, మీరు భయపడేవాళ్ళు పోతురాజుతో. ఎస్, ఆకారంతో భయం వేసేది, కానీ ఆయన కూడా ఒక దేవుడే అని తెలిసినాక కొంచెం భయం తగ్గేది, అంతేనా? ఎస్, మీరు కాల్ చేయండి మనకి, మన కాల్ నంబర్స్ మీకు చెప్పేసాను ఆల్రెడీ, అయినా సరే మళ్ళీ ఒకసారి చెప్తాను, వినేసేయండి. 0402323030 0402324821 0402970471. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: मैंने सुना है।
1: भोनाल में हम जाते नहीं किधर, बाहर अपने घर के पास मंदिर है, मंदिर पे जाते हैं उनके साथ, खेल लेना ये कर लेना वो सब करते हैं।
0: हाँ जी,
1: उसके
0: हाँ
1: साथ
0: जी,
1: हमारा दिल गुजार लेते हैं।
0: हाँ मैंने सुना है। या थैंक यू सो मच सर। ఏమంటున్నారు అంటే మాకు బోనాలు లేకపోయినా సరే మేము వేరే వాళ్ళ ఇంటికెళ్ళి లేదా అమ్మవారి గుడికి వెళ్ళి చేసుకుంటాము అని. ఎస్, మనకి ఇందాకే చెప్పాను కదా, మనకి ఏ ఫెస్టివల్ లేకపోయినా సరే దాన్ని ఎలా అయినా సరే చేసుకోవడం, వాటి ఆనవాళ్ళను మన ఖాన్దానంలో నిలబెట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్. యా, సో వీఆర్ హ్యావింగ్ అనదర్ లైనర్ కాల్ ఆన్లైన్. హలో రెయిన్బో. హలో రెయిన్బో.
2: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీవర్షణి దేవి మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
0: వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు వైష్ణవి.
2: అలాగే ఇదివరకు అలాగే చెప్పారు అండి, ఇప్పుడు నేను తప్పు మాట్లాడలేదు కదండి. శ్రీవర్షణి దేవి గారు అన్నది మంచి పేరు కదండి.
0: ఎస్ ఎస్.
2: అలాగే అండి, ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూపీ మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్, మీ టాపిక్ విన్నారా?
2: విన్నానండి, విన్నానండి. రేడియోలో నా ఫోన్ లో వస్తుంది అండి ఎఫ్ఎం రెయిన్బో. నాకు జేబులో పలుకుతాను ఉంటుంది, నా పనినే చేసుకుంటాను నేను. అయితే అండి, ముందుగా మా రమణయ్య అన్నయ్య గారికి, మా ఓలేటి ప్రభాకర్ రావు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. లేకపోతే నిన్న ప్రతి సండే అండి మా ఇంట్లో చికెన్ వండుకుంటామండి. మేము, నా భార్య నేను, నా మిస్సెస్ మేము ఇద్దరే ఉంటామండి. ప్రతి సండే కూడా మేము చికెన్ వండుకుంటాం, కానీ నిన్న కూడా చికెన్ వండుకున్నామండి. కానీ ప్రత్యేకత ఏంటంటే, మా తమ్ముడు TV9 దగ్గర ఉంటాడండి, ఆయన కొద్దిగా మేక మటన్ అండి, 4 బూరెలు 4 గారెలు తెచ్చాడండి. వాటితో కూడా ఎంజాయ్ చేసామండి. లేకపోతే 4-4.5 ప్రాంతంలో ఇక్కడ NTV డైనోసార్ పార్క్ పక్కన కట్ట మైసమ్మ అమ్మవారి దేవాలయం ఉందండి. ఆ దేవాలయానికి నా భార్య నేను వెళ్ళామండి, దండం పెట్టుకుని వచ్చామండి. ఇంకా చేసేది ఏమి లేదండి, మేము అంతే అండి. బోనాలు గట్ట మాకు ఉండవండి, మా ఆంధ్రాలో అయితే బోనాలు ఉండవు, బోనాల పండుగ ఉండదండి. కానీ ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ అయితే 31 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నామండి. పెద్దమ్మ తల్లి గుడికేనండి. ఇక్కడ బంజారీస్ లో రోడ్ నెంబర్ 12 లో నల్లపూసమ్మ మందిరం ఉందండి, అక్కడికి కూడా ఎప్పుడైనా వెళ్తుంటామండి. లేకపోతే మీరైతే అండి హిందీ మీడియం అనుకున్నాను, తెలుగు అయితే చాలా స్పష్టంగా, మా తెలుగు వాళ్ళకన్నా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారండి మీరు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను తెలుగు అమ్మాయిని.
2: తెలుగు ఇది హిందీ ప్రోగ్రామ్ లో హిందీ మాట్లాడుతుంటే హిందీ వారేమో అనుకున్నానండి.
0: అయ్యో అలా ఏం లేదండి, నేను తెలుగు అమ్మాయి.
2: అలాగే అండి, అలాగే అండి. మీరు మా మనవరాలు లాంటి వారు అండి.
0: అవునండి,
2: అయితే జూనియర్ సీనియర్ సిటిజన్, జూనియర్ సిటిజన్ లో అండి.
0: మేము ఆంధ్ర నుంచి వచ్చాం కానీ మాకు ఇది లేదు, లైక్ బోనాలు లేదు, దసరా లేదు. అయినా సరే ఆంధ్ర నుంచి వచ్చినాక కూడా లైక్ 31 ఇయర్స్ అవుతుంది ఉండబట్టి, అయినా సరే మేము చేసుకుంటున్నాం బోనాలు మన అందరితో కలిసి అంటున్నారు. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్ర తెలంగాణ అంటూ ఏమి ఉండదు, పండగకి వచ్చేసరికి అందరం ఒకటే అని ఎప్పటి నుంచో ఎన్నో విధాలుగా మనం ట్రై చేస్తున్నాం అందరం కలిసి ఉండడానికి. ఎస్, మనకి ఇంకో మెసేజ్ వచ్చింది. హుడా గారు బాబా నగర్ సే, హాయ్ వైష్ణవిజీ, కసే హో ఆప్ అంటున్నారు. మే బహుత్ హి బడియా హూన్ సే, ఏక్ సాంగ్ లగాయే నా ప్లీజ్, జన్నత్ మూవీ సే అంట. ఎస్, డెఫినెట్లీ సర్, యే గానా ఆప్కే లియే, సుంతే రహియేగా, హమారే సాథ్ బనే రహియేగా. ఆప్ సున్ రహే హై ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో, విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ. ವಿತ್ ಮೀ ಆರ್ ಸಿ ವೈಷ್ಣವಿ, ಆ್ಯಂಡ್ ದೇರ್ ಇಸ್ ಅ ಕಾಲರ್ ವಿತ್ ಅಸ್. ಹಲೋ ರೇನ್ಬೋ.
1: హలో రెయిన్బో అండి.
0: హలో రెయిన్బో అండి, మీ పేరు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి.
1: నా పేరు మాధవి, నేను ఫ్రమ్ హైదరాబాద్ పోల్ సిటీ కార్వాన్ నుంచి.
0: వెరీ గుడ్ అండి. మీరు
1: మా దగ్గర సూపర్ గా అవుతాయండి బోనాలు.
0: ఓకే,
1: చాలా పెద్ద అంటారు,
0: చాలా ఘనంగా జరుగుతాయి.
1: అవును, ఘనంగా జరుగుతాయి. తొట్టెల చాలా పెద్ద తొట్టెల పెడతారు మా దగ్గర. 40 above feet ఉన్న తొట్టెలు పెడతారు. చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఈ రోజు ఈవినింగ్ 4 o'clock నుంచి జాతర కూడా జరుగుతుంది. ఒక వారం నుండే జటాలు తిరుగుతాయి మా దగ్గర. చాలా చాలా అసలు పండుగ వాతావరణం ఫుల్ ఉంటది మా దగ్గర. 1 week, రేపటికి లాస్ట్.
0: మీ మధురమైన జ్ఞాపకం ఏంటండి?
1: మధురమైన ఎవ్రీ ఇయర్ మధురంగానే ఉంటది, కానీ 20 years back కొంచెం బ్యాడ్ జరిగింది అనమాట. బ్యాడ్ అంటే ఏం లేదు, మరీ అంత బ్యాడ్ కాదు, జస్ట్ ఆ ఫెస్టివల్ లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది.

0: ఓకే
1: అంటే అలా జరుగుతూ ఉంటాయి అనుకోండి అందరి ఇళ్లలో, కానీ మేము ఫేస్ చేసింది ఒక్కటి చెప్తా.
0: చెప్పండి.
1: దర్బార్ మైసమ్మ అమ్మ టెంపుల్ కి వెళ్తాము పండుగ రోజు. ఆ రోజు నా కూతుర్లను తీసుకొని నేను వెళ్ళాను. నా పర్స్ ఉంటుంది కదా, అందులో ఫోన్, అల్మారి కీస్, కొన్ని డబ్బులు, ప్లస్ ఇంటి కీస్, తాళం వేస్తాం కదా ఇంటి కీస్, ఆ హ్యాండ్ బ్యాగ్ లో అన్ని పెట్టుకున్నాను. అది నా పెద్ద పాపకి ఇచ్చా. అప్పుడు తను చిన్నగా ఉంది, జస్ట్ 4-5 ఇయర్స్. తనకి చీర కట్టాను, ఇద్దరు అమ్మాయిలకు చీర కట్టాను. అది చింగులు ఉంటాయి కదా, అది పట్టుకునే హడావిల్లో అక్కడ ఉన్న వాటర్ కి తను హ్యాండ్ బ్యాగ్ ని పొడగొట్టేసింది. నేనేమో అక్కడ బోనం ఎక్కియడము, అమ్మవారికి తొట్టెలు కట్టడము, నేను అక్కడ ఆ హడవిల్లో ఉన్నా, చూసుకోలేదు. తను బ్యాగ్ వదిలేసింది చూసుకోలేదు. ఇంటికి వచ్చేంత వరకు కూడా బ్యాగ్ పొడగొట్టింది అనేదే లేదు, అసలు గుర్తే లేదు. ఇంటికి వచ్చిన తర్వాత కీస్, బ్యాగ్ ఏది అంటే ఏముంది, అయిపోయింది. ఎక్కడ వెతుకుతామో ఎక్కడ దొరుకుతుంది. హారబుల్ అసలు ఆ రోజు. అసలు తాళం పగలగొట్టాలన్నా మనకు, మాకు ఇక్కడ చుట్టాలని పిలుచుకుంటాం మేము, చూడాలి ఇంకా అసలు ఆ రోజు. అది ఇప్పటికీ గుర్తుంటది. అందుకే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు అన్ని ఎక్కడ ఒకరు జాగ్రత్తగా చూసుకుని వెళ్తాను నేను.
0: ఓకే అండి,
1: అది ఎప్పుడూ గుర్తుకొస్తుంది. అలా మెమరబుల్ అంటే సూపర్. అసలు మా పెద్ద కూతురు గాని చిన్న కూతురు గాని ఎవరో ఒకరు, నేను గాని బోనం ఎత్తుకుంటాము, చాలా గ్రాండ్ గా చేసుకుంటాము 2-3 డేస్.
0: ఓహో yes, thank you so much andi,
1: chaala chaala baagundandi,
0: thank you so much andi, yeah,
1: keep it up. ilaane chakkaga mee duty ankonde, responsibility ankonde, mee work ankonde, prema tho ishtam tho ilaane cheyandi.
0: thank you so much.
1: voice aithe chaala baagundi vinataniki, chakkaga anipistundi. hindi kaani, english kaani, telugu kaani, super ga undi. మీకు వీలైతే ఇంకేదైనా లాంగ్వేజ్ కూడా నేర్చుకోండి, చాలా బాగుంటుంది.
0: yes అండి, definitely, thank you so much అండి, కాల్
1: చేసి హ్యాపీ బోనాలు అండి మీకు కూడా.
0: హ్యాపీయెస్ట్ బోనాలు అండి, థ్యాంక్ యూ సో మచ్. యా,
1: థ్యాంక్ యూ అమ్మా.
0: థ్యాంక్ యూ అమ్మా. యా, దాట్ వాజ్ మాధవి గారు అంటున్నారు, ఏదైనా ఫెస్టివల్తో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. లైక్ మంచి జ్ఞాపకాలు ఉంటాయి, స్వీటెస్ట్ మెమరీస్ ఉంటాయి, అండ్ హార్డెస్ట్ మెమరీస్ కూడా ఉంటాయని. ఎస్, ఐ బిలీవ్ ఇట్స్, ఈవెన్ మా అమ్మగారు కూడా అదే అంటూ ఉంటారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో, విత్ మీ ఆర్జే వైష్ణవి, అండ్ దెర్ ఇస్ అ సాంగ్ కమింగ్ నెక్స్ట్ టు అస్. Yeah, stay tuned.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದ್ರಾಬಾದ್ 101.9 FM ರೈನ್ಬೋ ವಿತ್ ಮೀ ಆರ್ ಜಿ ವೈಷ್ಣವಿ ಆ್ಯಂಡ್ ಮನ್ತೋ ಪಾಟು ಕಾಲರ್ ಲೈನ್ಲೋ ಉನ್ನಾರು. ಹೆಲೋ ರೈನ್ಬೋ.
1: ಹಲೋ, ನಮಸ್ತೆ ಮೇಡಮ್.
0: ನಮಸ್ತೆ ಅಂಡಿ.
1: ಚಕ್ರಧರ್ ಮಾತಾಡ್ತಾನೆ.
0: ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂಡಿ. ಎಸ್,
1: ನೀವು ಮಾತಾಡ್ತಿದ್ದೀರಿ ಚಿನ್ನಗಾ ಸ್ಮೈಲ್ ಇಸ್ ಅಮ್ಮ ಬಾರಿ ನವ್ಲಟ್ಟೆ ಉಂದಿ.
0: ಅಯ್ಯಯ್ಯೋ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅಂಡಿ, చాలా పెద్ద మాట. మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
1: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చక్రధర్ నా పేరు.
0: ఓకే అండి, మీ టాపిక్ విన్నారా?
1: నా విన్నాను, పండుగ బోనాల పండుగ గురించి
0: చెప్తున్నాను. చెప్పండి.
1: అయితే ఎవ్వరు కూడా నేనేమనుకుంటే బోనాల కంటే ముందు కూడా ఈ సమస్య విషయం ఏంటంటే అందరు రెగ్యులర్ గా మాట్లాడే వాళ్ళ మాట్లాడుతున్నారు. అందరి కోసం నేను రెగ్యులర్ చేసేవాడిని కాస్త వన్ ఇయర్ ఆపాను మేడం. అందరు మాట్లాడాలి కదా, కొత్త వాళ్ళు మాట్లాడుతుంటే విషయాలు తెలుసుకోవచ్చు. అట్లనే నేను ఆగి చాలా రోజుల తర్వాత ట్రై చేసిన. మీ వాయిస్ విన్న తర్వాత ఈ రోజు అనిపించింది అమ్మవారి రూపులు మూడు భూములు వచ్చినాయి మీ వాయిస్ లో అన్నట్టు ఈ రోజు చేశాను అంటే కనెక్ట్ అయ్యింది. అయితే నాకేమనిపిస్తుంది, ఈ బోనాల పండుగ చూస్తే ముక్కోటి దేవతలు ఉంటారు కదా, వీళ్ళందరూ పట్టు చీరలు బోనం ఎత్తుకొని అమ్మాయిలు పెద్దవాళ్ళు అమ్మమ్మలు అందరూ వెళ్తుంటారు కదా చక్కగా, అలా చూస్తే ముక్కోటి దేవతలు బయలుదేరి వెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. మనం ఆ దేవతలను చూడలేదు కానీ నిజంగా ఈ దేవతలు ఉన్నారు కదా అనిపిస్తుంది మనసులో.
0: అంతే కదా సార్,
1: ఎప్పుడు దేని పట్టు చీరలన్నీ ఆరోగ్య కనబడుతుంటాయి, పట్టుబంగారాలన్నీ ఆరోగ్య కనబడుతుంటాయి. బెస్ట్ మూమెంట్ అనమాట ఇంత చక్కటి పండుగ తెలంగాణలో. ఇది కాకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పురాతనమైన పండుగ కాబట్టి అందరూ చక్కగా చేసుకుంటాం. అందుకోసం నాకు చాలా సంతోషంగా ఉంటది, నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటా. ఇగో అందరితోటి ఎక్కువ చేయడం మనసుకు సంతోషం అలాగుంటది అండి, అవునా లేదా?
0: అవునండి.
1: ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కెళ్ళు మనసు అంత సంతోషం అన్నట్టు, మనసు నుంచి కూడా లేకపోయినా అట్లా ఎదురుగా చూస్తున్న వాళ్ళని చూస్తుంటే కూడా ఇంకా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళనే అన్ని దేవతలు ఉన్నట్టు, ఇంకోటి దేవతలు ఉన్నట్టు అనిపిస్తుంది మేడం.
0: అవునండి, అవును.
1: మీ తర్వాత కుదరదుగా మేడం,

0: వినాయక చవితి కానీ దీపావళి కానీ కొందరు కొందరు టైమింగ్ కుదరబట్టి కుదరదు కాబట్టి ఈ పండుగ మెయిన్ గా ఈ పండుగ అందరు కనెక్టివిటీ ఎక్కువ ఉంటారు అనమాట.
1: అవునండి, అందరం కలిసి ఉంటాం.
0: అందరు కూడా మన ఈ వెంప నుంచి అందరు కూడా చక్కగా శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. యా సార్ అంటున్నారు, మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే బోనాలు అంతమంది అంత అందంగా ఎత్తుకొని వెళ్తుంటే సాక్షాత్ అమ్మవారిలాగానే కనిపిస్తున్నారు అని. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. దాట్ చాలా నిజం అది, ఎందుకంటే అమ్మవారి రూపం ఎక్కడో ఎందుకు వెతుక్కోవాలి, మన చుట్టుపక్కల ఉండే అమ్మాయిలే అమ్మవారిలాగా, అంతే కదా. యా, మీరేమనుకుంటారు దీని గురించి? అండ్ వీ హ్యావ్ అ సాంగ్ రిక్వెస్ట్. షేర్ ఖాన్ గారు కాల్ చేసి అడిగారు, జీతే హే శాన్ సే మూవీ నుంచి హజారో మంజిలి ఫ్రమ్ మొహమ్మద్ అజీజ్ పాడిన పాట ప్లే చేయమని. అది ఏ సాంగ్ అనుకున్నారు? 1988 అప్పటి సాంగ్ అది. యా, మీరు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో విత్ మీ ఆర్జే వైష్ణవి.

0: ಎಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 FM ರೈನ್ಬೋ. ಮೀರು ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 FM ರೈನ್ಬೋ ವಿತ್ ಮೀ ఆర్జే ವೈಷ್ಣವಿ అండ్ మనతో పాటు ఉన్నారు ఒక కాలర్. హలో రైన్బో.
1: హలో వైష్ణవి గారు, శుభ మధ్యాహ్నం. ఎలా ఉన్నారు?
0: శుభ మధ్యాహ్నం అండి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: ఏంటంటే చాలా బాగున్నానమ్మా.
0: ఎస్ సార్, అలాగే బాగుండాలి.
1: కలిసిన తర్వాత ఇంకా బాగుంటాం మనం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ధన్యవాదాలమ్మా. కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా. టాపిక్ బాగుంది. అయితే ఒక సంఘటన జరిగిందమ్మా. అయితే మా భార్య మా మరదళ్ళు బోనం ఎత్తుకొని పోతున్నారు అనమాట. పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది అనమాట. అమెరికన్స్ అనమాట, మన ఇండియన్స్ కాదు. ఏమనిపించిందో దండ మంది చేసేసి మొత్తం వీడియో తీసుకుని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకంతా మంచిగా అనిపిస్తుంది అనమాట. అది వాళ్ళు టిఫిన్ కూడా పక్కకు పెట్టేసేసి మా వీళ్ళదే బోనాలు మొత్తం ఎత్తుకుని మొత్తం వీడియో తీసుకున్నారు అనమాట వాళ్ళు. ఇంకోటి లాస్ట్ ఇయర్ ఏమైందనమాట, ఎట్లా బోనాలు చూడడానికి మేము పోయినాము. కొంచెం పోతురాజు చూస్తుంటే నా జేబులో ఇది కొట్టేశారమ్మా, మొబైల్ పోయింది అనమాట. లాస్ట్ కొత్తది ఎంఐ ఫోన్ తీసుకుని 2 నెలలు కూడా కాలేదు, పోయింది ఫోన్. రెండు సంఘటన జరిగాయి. ధన్యవాదాలమ్మా. కే రమేష్ మాట్లాడు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్ అంటున్నారు, ఎప్పుడైనా సరే లైక్ మన సంస్కృతిని మనం గౌరవిస్తే ఎవరైనా సరే మనకు గౌరవిస్తారని. అంతే కదా, మరి మీరేమంటారు దీని గురించి? అండ్ ఇందాక కూడా అలాగే జరిగింది, ఒక మంచి జ్ఞాపకం ఉంటే లైక్ తీపి జ్ఞాపకం ఉంటే ఒక చేదు జ్ఞాపకం వెంటనే వచ్చేస్తుంది. సార్ ఇక్కడ అలాగే ఒకటి ఉంది అన్నారు. యా, మనతో పాటు ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో రెయిన్బో.
2: రాధే రాధే.
0: రాధే రాధే సార్,
2: ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మనం ఆన్ ఎయిర్ లో ఉన్నాం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
2: మురళి మాట్లాడుతున్నాను.
0: ఓకే, చెప్పండి సార్, మీరు టాపిక్ విన్నారా?
2: విన్నాను విన్నాను. ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు ఇవన్నీ పెద్దవాళ్ళు ఈ పండుగలు ఈ పద్ధతులు కొన్ని పెట్టి మంచి పని చేసారు వైష్ణవి. ఎందుకంటే మనము ఎప్పుడో గాని మన మిషనరీ లైఫ్ నుంచి పక్కకు జరిగి అందరితో కలిస్తే ఇంకొక ఏడాది బతకడానికి ఒక బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది అని నా మనసుకి అలా అనిపిస్తుంది.
0: నిజం అది.
2: ఇంకోటి ఏంటంటే, బోనాలు కోసం తీసుకుంటే అసలు అక్కడ అమ్మవారికి ఆ అన్నము అది తీసుకెళ్లి అక్కడ చూపించడము, ఆ నమ్మకము, ఏదైతే మన ఈ పద్ధతులు ఈ ఆచారాలు ఉంటాయి చూడు, చాలా గొప్పవి ఉంటాయి ఆశ్రమం. ఎందుకంటే దేవుణ్ణి అక్కడ విగ్రహం చేసి నమ్మడం అనే కాకుండా వాటిని అమ్మగారులు ఇక భావించి మళ్ళా ఇక్కడ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఒక అమ్మవారుల తయారయ్యి ఆ ఒక ఆచారాలు చాలా చూడచక్కగానే అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే, ఆ భగవంతుణ్ణి భావించి ఆ ఒక నమ్మకాన్ని ఆ బతుకులో భాగం చేసుకోవడం, జీవితంలో ఒక భాగం చేసుకోవడం ఎంతో బాగుంటుంది. 365 దినాలలో ప్రతి ఒక్క దినానికి ఒక ప్రాముఖ్యతను ఇచ్చారు మన పెద్దవాళ్ళు.
0: అంతే, అవును సార్,
2: చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, అమ్మవారికి చూపించిన తర్వాత అమ్మవారికి ఇచ్చిన వండిని తీసుకెళ్లిన తర్వాతనే మనం తినడం అనేది కూడా చాలా గొప్ప ఆచారము. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా వైష్ణవి, ఆడపిల్లల్ని పెళ్ళైన తర్వాత ఇంటికి పిలుస్తాం చూడండి, ఈ బోనాలకు అల్లుడు బిడ్డే మన్మల్లు మన్మరాళ్లతోటి చాలా బాగా చేసుకుని జరుపుకుంటారు, మంచిగా ఎంజాయ్ఫుల్ గా ఉంటారు, బాగా అనిపిస్తుంది. మరి నువ్వెలా చేశావు వైష్ణవి?
0: చాలా చాలా ఘనంగా చేసుకున్నాం సార్.
2: బాగా చేసుకోవాలి, ఆనందంగా ఉంటే. ఏంటంటే, బతకడానికి ఒక ఆశ దొరుకుతుంది వైష్ణవి నా దృష్టిలో. బతకడానికి ఆశ, ఆనందం, సంతోషం మనకు దొరికిపోతుంది. వాటిని మనం ఎక్స్ప్రెస్ కూడా చేయలేము తెలుసా, అంత బాగా అనిపిస్తుంది. అందరు ఒక తానుండి అందరం ఒక తాన

పండుగను జరుపుకుంటే అంత అంటే అంత బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంత ముందు సాంగ్ కన్నా ముందు కాలర్ తను అన్నాడు చూడు అమ్మవార్ల లేక ఉంటారు అని. వాస్తవానికి పట్టు చీరలు కదిలేటి కూడా ఈ పండుగలప్పుడే అలమార్లకి వెళ్ళి బయటకు వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడపడుచులు గాని అమ్మ గాని అందరూ అమ్మవార్ల లేకనే కనిపిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది, అది కన్నుల విందుగా ఉంటుంది, చాలా ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని, సగం సగం బలం కాదు పూర్తి బలాన్ని ఇస్తుంది జీవితానికి.

1:58 అవుతుంది. అస్సలు తెలియనే లేదు, అప్పుడే మనకు 4 అవర్స్ అయిపోయినట్టు. మీకు అనిపించిందా 4 అవర్స్ ఇంత ఫాస్ట్గా అయిపోయినట్టు? ఎస్. సో ఇవాళకి మన షో ఎండ్కి వచ్చేసింది. యా, ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. బోనాలు అనగానే ఒక ఫెస్టివల్ అనే కాదు, మన ఒక ఐడెంటిటీ, మన కల్చర్, మన తెలంగాణ ప్రైడ్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, బోనాలు అనే పదం భోజనం అనే వర్డ్ నుంచి వచ్చింది అని చెప్తారు. అమ్మవారికి ప్రేమతో సమర్పించే నైవేద్యం నుంచి ఈ పండుగ పేరు వచ్చింది. ప్రతి బోనంలో డివోషన్ ఉంటుంది, ప్రతి ప్రొసెషన్లో ఎనర్జీ ఉంటుంది, ప్రతి ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది. నిన్నటితో మన హైదరాబాద్లో బోనాలు ఒక కలిక్ వచ్చేసాయి. ఇవాళ మన బోనాల జాతర ఎంతో ఘనంగా చేసుకోండి, బట్ జాగ్రత్తగా ఉండండి. మీరు ఇబ్బంది పడకండి, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్తాను. ఎస్. సో హ్యావ్ ఎ గ్రేట్ డే అంటల్ వీ మీట్ అగైన్. దెన్ జై హింద్ చెప్తాను ఎవ్రీ పర్సన్. జై హింద్. అండ్ యా, మీ మెమొరీస్ మీ అలాగే పెట్టుకోండి, మన అందరితో షేర్ చేసుకోండి, మన రెయిన్బో ఫ్యామిలీతో కలిసి ఉండండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో, విత్ మీ ఆర్జే వైష్ణవి. అండ్ మనతో పాటు ఉన్నారు మన నెక్స్ట్ ఆర్జే విత్ జెష్ని హైదరాబాద్. వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: హలో నమస్తే. టైమ్ వన్ స్టూడియో క్లాక్ 2 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తుంది. యూఆర్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ యువర్ ఆర్జే స్వాతితో. మొత్తానికైతే నిన్న తెలంగాణలో మన హైదరాబాద్ లో బోనాల పండుగ అయితే ధూమ్ ధామ్ చేసుకున్నారు. ఇప్పటిదాకా మా వైష్ణవి అయితే అన్నవే ముచ్చట్లు మాట్లాడింది కదా, మళ్ళా బోనాల పండుగ అట్లా రివైజ్ చేస్తుండే మా వైష్ణవి విన్నాను. ఇంటి నిండా చుట్టాలు, దర్వాజలకు ఎప్ప కొమ్మలు, అమ్మవారికి పసుపు పూసిన కుండల్లో బోనాలు, వంట గదిలో అయితే కుతకుతలాడిన వంటకాలు, అబ్బో ఎన్నని చెప్తాం, ఎంతని మాట్లాడుకుంటాం, అట్లుంటది మనతోని అన్నట్టే ఉంటుంది అనమాట బోనాల పండుగ అంటే. మరి ఈ రోజు కూడా హాలిడే కావడంతో ఇక వంటకాల జోరు ఉంటుంది ఇంట్లో. ఆహా స్వాతి, లంచ్ టైం అయ్యాక ఊరిస్తావే అంటారా? అఫ్కోర్స్ మీకు ఊరిలో వచ్చే ఇంకో ఫేమస్ వంటకం గురించి మాట్లాడతాను ఇవాళ. జస్ట్ నే హైదరాబాద్ లో వింటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఈ సినిమా నుంచి తోషి ఆయన ప్రియ పాడిన పాట విన్నారు. చిన్నది జిందగీ కదా, చాలా అంటే చాలా చిన్నది. బట్ టైం మాత్రం అస్సలు మన మాట వినదు. ఎందుకో అప్పుడే 2 గంటలు దాటి 9:22 మాట వినకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ నే హైదరాబాద్ వత్మి ఆర్జే స్వాతితో. సెలబ్రిటీలకే సెలబ్రిటీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫుడ్ ఐటమ్. సెంచురీలు దాటినా కూడా రోజుకి కొన్ని సెంచురీల ఆర్డర్స్ తో ప్రపంచ దృష్టినంతటినీ తన టేస్ట్ తో తన వైపు, ఐ మీన్ ప్రపంచ దృష్టినంతా కూడా మన వైపు తిప్పిన ఆ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏంటి అంటే, యూనో మీ అందరికీ తెలిసిందే, హైదరాబాది బిర్యానీ. హే స్వాతి, మాకు తెలుసు అది అంటారా? ఎస్ ఐ నో, మీకు తెలుసని నాకు తెలుసు. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చదువుకున్నాం కదా చిన్నప్పుడు, అలాగే ఈ బిర్యానీలో కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అనమాట. మరి ఇంతకీ ఏ బిర్యానీ అనుకుంటున్నారు? క్లూ ఇవ్వనా? సరే ఇచ్చేస్తాను. ఏంటంటే ఈ బిర్యానీ పేరుతో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి మన హైదరాబాద్లో, అండ్ మన చాలా చోట్ల ఉన్నాయనుకోండి. ఇక ఈ సినిమా, సారీ, ఈ బిర్యానీ పేరుతో ఓ సినిమా కూడా ఉంది మరి. సో గెస్ట్ చేసే ఉంటారు, గెస్ట్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 0402323482. వింటూనే ఉందండి జస్ట్ నే హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: 2:20 on studio clock. మీరు వింటున్నారు రష్నీ హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి ఈరోజు నేను చెప్పబోయే ఆ స్పెషల్ వంటకం ఏంటి అంటే క్లూ కూడా ఇచ్చేసాను, రైట్? కొందరు గెస్ట్ చేశారు. మరి ఏంటి అంటే దాట్ ఈజ్ ఉలవచారు బిర్యానీ. సో ఈ ఉలవచారు బిర్యానీలో బిర్యానీ అనేది మనకి చాలా చాలా కామన్, రైట్? మరి సో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి దీంట్లో అంటే ఉలవలు, మీన్స్ హార్స్ గ్రామ్స్. వీటిని కుల్తీ అని కూడా పిలుస్తారు. ఈ ఉలవచారు అనేది ఏపీలోని కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళది అని చెప్తూ ఉంటారు. ఏమో మరి తెలీదు. సో ఎక్కువగా అటువైపు నుంచే వచ్చిందట. అప్పట్లో అంటే పూర్వకాలంలో అయితే గుర్రాలు, ఆవులు, ఎద్దులు వీటికి ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఉలవలే. అందుకే వాటిని హార్ట్ క్రమ్స్ అంటారేమో. ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లాగా ఈ ఉలవలతో డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి అవేంటో తెలుసుకోవాలి అంటే స్టే విత్ మీ ఆన్ 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: కచ్చిక్ కచ్చిక్

226 and studio clock. You're listening to FM Rainbow 101.9 low. Jashne Hyderabad vintunaru with me RJ Swati. To mari ee roju Jashne Hyderabad lo manam special vatakamaina ulavachari biryani gurinchi maatladukuntam. Andulo main ingredients ulavachari gurinchi maatladukundam. You know appati farmers ki balamaina food edaina undi ante avi kuda ulavale ata ante gurralaki edulaki veetiki kaakunda raithulaku kuda balanni icche vantakam ide అన్నమాట. సో ఉలవలని గంటల తరబడి ఉడకబెట్టేసి గింజలనేమో పశువులకి వేసేవాళ్ళట, మిగిలిన నీటిని అదే రసాన్ని ఇంకా ఇంకా ఉడకబెట్టేసి దాంట్లో ఇంకా మనకు తెలుసు కదా రసం ఎలా చేసుకుంటామో, ఆ రసంలోనే కాస్త చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, కారం ఇలా అన్నీ కలిపేసి రసం చేసుకొని తినేవారట. అందుకే అన్నాను ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటే ఇలాగే ఉంటుంది. ఇటు రైతులకి అటు మరి ఆ వ్యవసాయంలో మనకు ఉపయోగపడే, అప్పటికి ట్రాన్స్పోర్ట్ ఏం లేదు కదా, సో ఎద్దులు గుర్రాలు వీటి మీదనే ప్రయాణం చేసేవాళ్ళు. సో వాటికి కూడా ఇదే మెయిన్ ఫుడ్ అన్నమాట. అప్పట్లో అంటే ఇటు వ్యవసాయం పనిచేసే వాళ్ళకి రైతులకి బలమైన ఫుడ్, అట్ ద సేమ్ టైం లో కాస్ట్లో వచ్చే ఫుడ్ ఇదే ఉండేదట. మరి అంతేగా హార్సులకే పవర్ ఇచ్చే హార్స్ గ్రామ్స్ మరి మనం తింటే మనకు కూడా ఫుల్ బలం వస్తుంది అనమాట. అలా వచ్చిన ఓ ఆలోచనే ఉలవచారు బిర్యానీ. సో పశువులకి వీటికి పెడుతుంటేనే వాళ్ళకి ఇంత బలం వస్తుంది కదా. సో మరి ఈ ఉలవచారుని ఇలా

కొంచెం ట్రెండీగా మార్చేసి జనాలు అందరూ తినేటట్టుగా చేస్తే ఎలా ఉంటుంది అని వచ్చిన ఆలోచన అనమాట. ఇంకో మ్యాటర్ ఏంటంటే, 1990స్లోనే ప్యాక్డ్ ఉలవచారు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారట. గొప్ప ఐడియా కదా, అండ్ ఇంట్రెస్టింగ్ కూడా. మరి ప్యాక్డ్ ఉలవచారు ఏంటి, మరి ఎలా ఫేమస్ అయింది, అవన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉందండి AIR FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే స్వాతి.

జెంటల్మన్ మూవీ నుంచి బాలుగారు ఆయన జానకమ్మ పాడిన పాట విన్నారు. 2:33 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ప్రేమలేఖ సినిమా కోసం పి కృష్ణరాజ్ అండ్ అలాగే భువనచంద్ర గారు కలిసి పాడిన పాట విన్నారు 239 అండ్ స్టూడియో క్లాక్. నేను కూడా మరి 1990స్లో పాకడ ఉల్వచార గురించి చెప్తాను అని చెప్పాను కదా, సో చెప్పేస్తాను. వింటూనే ఉండండి జస్ట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈ ఉలవచారు బిర్యానీ, ఐ మీన్ ఈ అందులో ఈ ఉలవచారు ఫస్ట్ ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్యాక్డ్ ఉలవచారినట. మండవ వెంకటరత్నం అని, అంటే ఆయన్ని ఉలవచారు రత్నం అని కూడా పిలిచేవారట. అంటే ఉలవచారిని అలా వరల్డ్ వైడ్గా ఫేమస్ చేసిన పర్సన్గా చెప్తూ ఉంటారు. అంటే 1990స్లోనే ప్యాక్డ్ ఉలవచారు ప్రిపేర్ చేసి విజయవాడ నుంచి పక్క రాష్ట్రాలకు అలాగే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారట. సో అలా ఫేమస్ అయిన ఉలవచారుకి బిర్యానీని యాడ్ చేసి ట్రై చేసిన న్యూ ఇన్నోవేషన్ రెసిపీనే ఈ ఉలవచారు బిర్యానీ. 2010లో అనుకుంటా కాస్త ఈ పేరు వినబడింది. ఇక ఆ తర్వాతి కాలం నుండి ఆ పేరుతో రెస్టారెంట్లు అండ్ యునో మనకు తెలుసు ప్రకాష్ రాజ్ అండ్ అలాగే స్నేహ కలిసి నటించిన సినిమా ఉలవచారు బిర్యానీ కూడా వచ్చేసింది. యూనో సల్మాన్ ఖాన్ అలాగే మన దుల్కర్ లాంటి సెలబ్రిటీస్కి ఈ ఉలవచారు బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టమట. మరి ఇంకా మాట్లాడుకుందాం ఉలవచారు బిర్యానీ గురించి, నోరు ఊరుతుంది కదా. ఏం చేస్తాం, మనం మాట్లాడుకోవాలి, తర్వాత ఇంటి దగ్గర ట్రై చేయాలన్నమాట. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో జస్ట్ ని హైదరాబాద్ విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ಏನಲ್ಲ ಕಲಂ, ಅಲಾಗೇ ಹರಿಹರನ್ ಶ್ರೇಯಾ ಘೋಷಲ್ ಪ್ರಿಯಾ ಸಿಸ್ಟರ್ಸ್ ಪಾಡಿನ ಪಾಠ ವಿನ್ನರು ಫ್ರಮ್ ದ ಮೂವಿ ಓಕಡೋ. ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್ಲೋ 2:47 ವಿಂಟನೇ ಒಂಡಿ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ರೈನ್ಬೋತೋ ಜೀವಿತಂ ರಂಗುಲಮಯಂ.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: FM Rainbow 101.9.
1: జోష్నీ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మీ ఎఫ్ఎం రెయిన్బోలో రాయల్ బిర్యానీకి ఉలవచారుని కలిపితే వచ్చిన ఫ్యూజన్ వంటకమే ఈ ఉలవచారు బిర్యానీ అనమాట. అయినా ఇంత గ్రేట్ కదా, రైతుల సాధారణ లైఫ్ నుంచి రెస్టారెంట్ టేబుల్కి చేరిన వంటకం ఈ ఉలవచారు ప్లస్ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ. ఇంత చెప్పాక తినాలి అని కనిపిస్తుంది కదూ. అయితే సింపుల్, ఇంట్లో ఉంటే అలా ఓ డబ్బా మూత తీసి ఓ కప్పు నానబెట్టండి, ఈవినింగ్ కల్లా నానిపోతాయి. పాతకాలంలో అంటే 12 నుంచి 14 గంటలు కుండల్లో అంటే నానబెట్టేసి నెమ్మదిగా వండేవారు. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం కూడా లేదు. అంటే ప్రెషరైజ్డ్ లైఫ్లో, అంటే ఈ లైఫ్ సైకిల్లో ప్రెషర్ కుక్కర్లో పెడితే ఆ తర్వాత వంటకాన్ని విత్ ప్లెజర్ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు, లేట్ చేయకుండా చలో లెట్ స్టార్ట్ కుకింగ్ అంటే ఫస్ట్ నానబెట్టేసేయండి. ఎంత ఎక్కువగా నానితే ఉలవలు అందులోంచి వచ్చే రసం అది టేస్టీగా ఉంటుందట. మర్చిపోకండి, చెప్పాను కదా, గుర్తు చేశాను కదా, సాయంత్రానికి బిర్యానీ ప్రిపేర్ చేసేయండి. ఎలాగూ హాలిడే, ఇంట్లో కూడా చుట్టాలు ఉండే ఉంటారు, హ్యాపీగా ఈ ఉలవచారు బిర్యానీని పెట్టేసి అలా అలా కొన్ని మార్కులు కొట్టేయండి. వీలైతే నాకు కూడా పంపించవచ్చు అనుకోండి. రైట్, ఇంకా బోల్డని కబుర్ల కోసం వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే స్వాతి. మరి ఉలవచారు బిర్యానీ సినిమా నుంచి కులశేఖర్ రచించిన ఈ పాట మీకోసం.

0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ.
1: ಈ ಲೋಕಮೇ ವಂಡಿ ವಾಚದಾನಿಕಿ ವೇದಿಕರ.
0: ರಿಯಲಿ ಟ್ರೂ.

ఎందుకంటే ఈరోజు వరల్డ్ లయన్స్ డే, వాటికి కూడా ఓ రోజు ఉంది, రారాజుకి కూడా ఓ రోజు ఉంది అనమాట. సో మరి ఇంతకి ఆ రారాజు వెనక ఉన్న స్టోరీ ఏంటి? సింహం డే అంటే ఐ మీన్ వరల్డ్ లయన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ సింహం నుంచి మనం అడాప్ట్ చేసుకోవాల్సిన క్వాలిటీ ఏంటి మాట్లాడుకుందాం. డబుల్ కమిటలో వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ಯುಆರ್ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9. రాజకుమారుడు సినిమా నుంచి గోదారి గట్టు పైన అంటూ ఉదిత్ నారాయణన్ అండ్ అలాగే కవిత కృష్ణమూర్తి పాడిన పాట విన్నారు. 399 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట్ విత్ మీ ఆర్జే స్వాతితో. మన ఫ్రెండ్ సర్కిల్లో లేదా మన ఇంట్లో లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా కాస్త ఎక్కువ ధైర్యం సాహసం పట్టుదల చూపించారంటే చాలు, అరే నువ్వు కింగ్ రా, నువ్వు తోపు రా, అరే నువ్వు సింహాని రా అంటూ పొగిడేస్తూ ఉంటారు. అవును, అడవిలో ఎన్నో రకాల యానిమల్స్ ఉండగా సింహమే ఎందుకు రాజైంది, ఎందుకు సింహంతోనే పోలుస్తూ ఉంటారు. యూనో, కరేజ్ అనగానే ధైర్యం అనగానే మనకి లయనే గుర్తుకొస్తుంది. మరి ఎందుకు లయన్తోనే కంపేర్ చేసుకుంటాం, ఎందుకు జాతి ఇప్పుడు ఇదంతా అంటారా? మాట్లాడుతుంది

0: FM Rainbow 101.9.
1: డబుల్ కమేటా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి వరల్డ్ లయన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం డబుల్ కమేటాలో. ఏ ఎప్పుడైనా మీరు సింహాన్ని దగ్గరగా, అంటే అంత దగ్గరగా కాదులేండి, అందరికీ భయమే, జస్ట్ అబ్జర్వ్ చేశారా ఎంత అందంగా ఉంటుందో కదా. ఏంటి స్వాతి సింహంతో ఆడుకుంటావా అంటే, సీరియస్లీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సింహం. ఐ మీన్ మగ సింహం కదా, హ్యాండ్సమ్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే మగ సింహాలకే జూలు ఉంటుంది. సో ఒక్కసారి ఆ జూలుని ఇలా కదిలిస్తే అబ్బా, సింహానికి ఆ రాజసం తీసుకొచ్చేదే ఆ జూలు అనమాట. అంతేకాదు, సో పొదల్లో అక్కడక్కడ వేటాడుతున్నప్పుడు కొన్ని ముళ్ళు అండ్ అలాగే రకరకాల ఏమంటారు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అంతేకాకుండా క్రిమి కీటకాల నుంచి కాపాడుకోవడానికి ఆ జూలుని రక్షణగా వాడుకుంటుందట సింహం. మీకు విషయం తెలుసా, సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట. వావ్, అందుకే కదా సార్ అక్కడెక్కడో ఉండి ఒక్కసారి ఇలా అనిందంటే, అంటే మనకు రాదులేండి అనడానికి. సో ఇంకంతే, అందుకే ఎవరైనా గట్టిగా మాట్లాడితే, అంటే అరిస్తేనేమో ఇంకో దాంతో పోలుస్తారు, చాలా స్ట్రాంగ్గా మాట్లాడితే మాత్రం సింహంతో పోలుస్తారు కదా, రైట్. అండ్ సింహానికి బేసిక్గా సహనం తక్కువ. మరి అలాంటప్పుడు సింహాన్ని ఎందుకు కింగ్ చేశారు ఫారెస్ట్కి అంటే, యునో సహనం తక్కువ కానీ టార్గెట్ మాత్రం నో వే, ఛాన్సే లేదు, మిస్ అవ్వదు. జస్ట్ ఒక్క జంప్తోనే వేటాడేని, అంటే వేటాడేలా ప్లాన్ చేసుకుంటాయన్నమాట. బేసిక్గా వేట అనగానే సింహం అంటాం, యునో సింహానికి వేటాడడం అస్సలు ఇష్టం ఉండదట. మరి హౌ, ఎలా, ఎందుకు సింహాన్ని కింగ్ చేసేసాడు ఫారెస్ట్కి, అంటే ఇంకా బోల్డని క్వాలిటీస్ ఉన్నాయి, ఎందుకు వేటాడడం ఇష్టం ఉండదు, ఆయన వేటాడితే మాత్రం ఎలా ఉంటుంది, సో దాని క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం మీ పాట తర్వాత. వింటూనే ఉండండి డబుల్ కమేటా విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కిల్స్ టు యువర్ లైఫ్. I got to get it.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్ షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio. 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: 326 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బోలో డబుల్ కమిట. మనం మాట్లాడుకున్నాం ఈరోజు వరల్డ్స్ లయన్స్ డే గురించి. సింహం వేటాడడానికి ఇష్టపడదు కానీ టార్గెట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వదు. యూనో టైగరు ఒక 12 అడుగుల వరకు చెట్టెక్కగలదు కానీ సింహం అలా కాదు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుంది అంటే చాలు చెట్ల పైదాకా ఎక్కి మరీ తనకు కావలసిన ఆ ఫుడ్ని, ఐ మీన్ ఆ వెయిట్ని కంప్లీట్ చేస్తుంది. సో మనం కూడా అలాగే ఉండాలన్నమాట. వన్స్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము అంటే అది రీచ్ అయ్యే వరకు అస్సలంటే అస్సలు ఆగకూడదు. అంతేగాని వాడన్నాడు, వీడన్నాడు, పక్కింటోడు అన్నాడు, వాడన్నాడు అని చెప్పేసి ఆగిపోతూ ఉంటాం, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. వన్స్ ఒకసారి గోల్ ఫిక్స్ అయ్యింది అంటే నో వే, ఎవరు ఎంతమంది ఏమంటున్నా కూడా జస్ట్ బిహేవ్ లైక్ ఏమంటారు, డఫ్, రైట్? సో అలా ఉంటే మాత్రం డెఫినెట్గా గోల్ని రీచ్ అవుతాం. మేబీ ఐ మీన్ సింహం కూడా అట్లనే చేస్తుందేమో, నేనైతే ఇప్పుడు మాట్లాడలేదు, మాట్లాడితే చెప్పేదేమో, రైట్? ఇక గంభీరత్వానికి రాజసానికి చిహ్నం సింహం, అందుకే అయ్యింది అది అడవికి రా రాజు. అసలు అది కూర్చునే స్టైల్ ఎంత టీవీగా ఉంటుంది కదా, అందుకే అంటారు సింహం ఎక్కడున్నా సింహమేరా, అది అడవిలో ఉన్నా అడవి బయట ఉన్నా అని. ఆ కూర్చునే స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. నో మనకైతే టాలీవుడ్లో తెరపై గర్జించే సినిమాలకి లెక్కే లేదు, కొరతే లేదు. విజయ్ సింహ, సమరసింహ, సింహారెడ్డి, తర్వాత కుదుంబసింహం, బొబ్బిలి సింహం, అబ్బా ఎన్ని సింహాలు ఉన్నాయి కదా మన టాలీవుడ్కి. కాకపోతే ఏంటంటే రియల్ ప్రపంచంలో, అంటే రియల్ ప్రపంచంలో కొరత లేదు కానీ రియల్ ప్రపంచంలో సింహాల సంఖ్య చాలా తగ్గిపోతుందన్నమాట. సో ఆ సింహాల సంఖ్యని పెంచడానికి అట్ ద సేమ్ టైం సింహాల సంతతిని కాపాడే ప్రయత్నమే ఈ వరల్డ్ లయన్స్ డే, రైట్? మరి మనమేం చేస్తాం స్వాతి, మనం ఏమైనా పెంచుకుంటామా అంటే పెంచుకో అక్కర్లేదు. కాకపోతే సింహాలకి సంబంధించిన చరిత్రని తెలుసుకోవచ్చు అండ్ మనం వాటి సఫారీకి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు వాటిని వీక్షించవచ్చు. వాటి గురించి కొన్ని లక్షణాలు, అంటే అది అంత కీకారణ్యంలో ఉంటుంది కదా, సో అలాంటి టైంలో కూడా మేమునో మీకు తెలిసా అది చీకట్లోనే చాలా షార్ప్గా వేటాడగలుగుతుందంట. సో చీకట్లోనే చాలా ఏమంటారు కళ్ళు బాగా పనిచేస్తాయన్నమాట దానికి. అంటే మనం కూడా ఏంటంటే మన గోల్కి రీచ్ అవ్వడానికి చీకటి అనే డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ అలా పక్కకు తోసేసి గోల్ని రీచ్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ నేర్చుకోవాలన్నమాట సింహంని చూసి. అందుకే వరల్డ్ లయన్స్ డే సందర్భంగా ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అండ్ ఇంకా బోల్డెన్ కబుల్ కోసం వింటూనే ఉండండి డబుల్ కొమేటో విత్ మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో.

കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു സിനിമാനും ചീ ശ്രേയ ഘോഷൽ ആൻഡ് അലാഗേ രാഹുൽ സെപ്ലിഗഞ്ച് ദീപു പാടിന പാട്ട് വിന്നാരു 3:33 ആൻഡ് സ്റ്റുഡിയോ ക്ലോക്ക് മീരു വിന്നാരു എഫ്എം റെയിൻബോ 101.9 ലോ ഡബിൾ കമീറ്റ വിത്ത് മീ ആർജി സ്വാതി തോ റൈറ്റ് മരി ഈ രോജു മനം വേൾഡ് ലയൻസ് ഡേ ഗുരിഞ്ചി മാട്ലാഡുകുന്നാം ഇനോ മനമൈതേ ജൂ പാർക്ക് ലോ ചൂടച്ചു ഇക ആഫ്രിക്കാ ദേശാലോ ഐതേ ഈ രോജു സ്പെഷ്യൽ ഗാ വാടിനി അంటే സഫാരിലോ അറേഞ്ച് చేస్తారట వాటిని చూడడానికి ఒక్కడే డాన్ వాటి క్రింద వందల గ్యాంగులు ఒక్కడే విలన్ వాటి చుట్టూ వందల మనుషులు ఇది రియల్ లైఫ్ కానీ భయంకరమైన అడవుల్లో రారాజుగా వెలుగొందుతూ ఆ గర్జన ఒక్కసారి గర్జిస్తే ప్రపంచాన్ని సైతం భయపెట్టే ఆ రాజసం నిజంగా ఆ రాజసానికి ఎవరైనా ఫిదా అవుతారు అందుకే అంటారు బ్రతికితే సింహంలా బతకాలిరా అని రైట్ మరి సో అలాగే ఉండాలి మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని అంటే ఇక్కడ రియల్ లైఫ్లో సింహాలకి బోల్డ్ అంత సరంజామా ఉంటుంది కానీ రియల్ లైఫ్ సింహానికి ఎక్కడ ఎవరూ ఉండరు ఏ అండదండలు ఉండవు కానీ అంత పెద్ద అడవిలో అన్ని మృగాల మధ్య నిజానికి అన్ని కూడా మృగాలే కానీ అయినా కూడా అన్ని మృగాల మధ్య ఒక్క గర్జనతో అందరినీ భయపెట్టేసి అలా కింగ్లా ఉందే సింహం అందుకే కింగ్లా బతకాలి ఐ మీన్ సింహంలా బతకాలి రైట్ ఇది

మరి వరల్డ్స్ లయన్స్ డే గురించి, అండ్ ఈరోజు ఇంకొక క్రేజీ డే కూడా ఉంది. ఆ క్రేజీ డే గురించి మాట్లాడుకుందాం ఈ పాటి తర్వాత. ఇంతకీ మరి ఆ క్రేజీ డే ఏంటి అంటే, క్రేజీకి కొంచెం రైమింగ్లో ఉంటుందన్నమాట. మీకు తెలిస్తే గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయొచ్చు 1040232423234822. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మయం.

0: ರಾಘವೇಂದ್ರ మూవీ నుంచి శంకర్ మహదేవన చిత్ర పాడిన పాట విన్నారు. 341 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు డబుల్ కమీటా విత్ మీ ఆర్జే స్వాతితో. ఈరోజు ఇంకో క్రేజీ డే కూడా ఉంది. ఏంటి అంటే అది లేజీ డే అనమాట. సో అందరి బిజీ బిజీ లైఫ్ కదా, ఉన్న 24 గంటలు కూడా సరిపోనంతగా పరుగులు పెడుతూ ఉంటారు. ఎందుకో మరి, ఇక కొందరేమో సోఫాలోనో బెడ్ మీదనో గంటలు గంటలు గడిపేస్తూ ఉంటారు. అంటే పనిని తప్పించుకోవడం లేకపోతే ఎలాగో అలాగ పూర్తి చేసి అలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. సో బతుకం, సోమరితనం, ఇంకేమంటారు మందుకుండితనం, ఇలా ఏ పేరుతో పిలిచినా లేజీనెస్ అనేది కొంతవరకు మంచిదే అట తెలుసా. సో లేజీ డే అనగాని ఏంటి, బద్దగానికి కూడా ఒక రోజా అనంటే, సో ఇక్కడ లేజీ వర్డ్ అంటే ఐ మీన్ నేషనల్ లేజీ డే అంటే మంచి బద్ధకం గురించి మాట్లాడుకోవడం అనమాట. సో బద్ధకం మీన్స్ అంటే ఎప్పుడు కూడా మనం టు డూ లిస్ట్లలో ఫాలో అవుతున్న లైఫ్లు మనవి, రైట్? సో ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయి అసలు ఎన్ని ఆందోళనలు, టెన్షన్లు, నిద్ర కూడా సరిగ్గా పట్టని పరిస్థితి. సో అదే కాసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాము. సో ఆ లేజీనెస్ని అలవాటు చేసుకోవాలి అంటున్నారు. ఇంతకీ బద్ధకం మంచిదా కాదా అంటే ఒక రకంగా మంచిదే. దాని గురించి మాట్లాడుకుందాం. లేజీ క్రేజీ డే గురించి వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ప్రోగ్రామ్ డాక్టర్ మైక్ పర్ సిల్సిలే కే తహత్ కల్ రాత్ యానీ 14 అగస్త్ 2026 కో ఆప్ సున్ సక్తే హైన్ డాక్టర్ ఆయిషా సల్మా గైనకోలోజిస్ట్ సే లియాగా ఇంటర్వ్యూ पोस्ट डिलीवरी प्रिकॉशंस पर. सामाई सुनना न भूलें डॉक्टर साहिबा के जरीन मशवरे सिर्फ और सिर्फ आकाशवाणी 101.9 FM रेनबो पर उर्दू प्रोग्राम नए रंग में.

సినిమా కోసం బాలు గారు చిత్ర గారు పాడిన పాట విన్నారు. 3:47 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిటా. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఇన్న క్రేజీ డే, లేజీ డే అన్నమాట. సో మామూలుగా అయితే ఏమంటారు, లేజీ డే అనగానే బద్ధకంగా ఉండడం అని అనుకుంటారు. కానీ ఏంటి అనంటే, కాసేపు ఉన్న విశ్రాంతి, ఏదంటే కాసేపు నిద్రపోవడమో లేకుంటే సినిమా షికారు లాంటి పనులు అంటే అవన్నీ చేస్తే, అంటే మనకు నచ్చిన పనులు చేస్తే సీరియస్లీ చాలా అంటే చాలా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతామట. అంటే నిజానికి ఇలాంటి లేజీనెస్ ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే బద్ధకంగా గడపడం కూడా ఒక రకంగా మనకి ట్రీట్మెంట్ అన్నమాట. అంటే బాడీని, మన ఆలోచనల్ని కంప్లీట్గా మళ్ళీ రీఫ్రెష్ చేస్తాయి. సో కానీ లేజీగా గడపడం కోసమే టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది వేరే విషయం అన్నమాట. అంటే పరిమితి దాటితే మాత్రం డేంజరే. లేజీగా ఉండమన్నారు కదా, లేజీనెస్కి కూడా ఒక డేని క్రేజీగా సెలబ్రేట్ చేస్తున్నారు, అది నేషనల్ వైడ్గా అనుకుంటే. సో బద్ధకాన్ని అలవాటుగా మార్చుకోవద్దు. కాకపోతే అంటే ఒక స్థాయి దాటిందనుకో, మనం చేయాలనుకున్న పనుల మీద నెగ్లిజెన్సీ పెరిగిపోతుంది. అండ్ తర్వాత ఇంకా రకరకాల ఏమంటారు, మనం కాని హ్యాబిట్స్ అన్నిటికీ కూడా అలవాటు పడిపోతాం. మరి లేజీ లేజీగా ఏం చెయ్యాలి, మరి ఈ లేజీ క్రేజీ డేని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో విత్ మీ ఆర్జే స్వాతితో.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9 353 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో డబుల్ కమిట్ అవుత్ మీ ఆర్జే స్వాతితో. మరి క్రేజీ లేజీ డే గురించి మాట్లాడుకున్నాం కదా, మరి లేజీగా మనం ఏం చేయొచ్చు అంటే, లేజీనెస్ పై చాలా ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి అన్నమాట. అంటే మనం యాక్టివ్గా ఉండడానికి డోపమైన్ అనే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్, రైట్? అది మెదడ్ని చాలా యాక్టివ్గా ఉంచుతుంది. కానీ కొందరు మెదడులో డోపమైన్ రిసీవ్ చేసుకునే ఏమంటారు అది చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఎంత ట్రై చేసినా యాక్టివ్గా ఉండలేకపోతారు. అందుకే దానికి ఏమంటారంటే అప్పుడప్పుడు లేజీగా ఉండాలి అంటారనమాట. లేజీగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది స్వాతి అంటే, ఏం జరగదు. ఏం జరుగుతుంది అని అంటే, మనం అంటే రెగ్యులర్గా చేసే పనుల యాక్టివిటీస్ని ఆపేసి ఈ పగటి కళలు అంటారు, సో వాటి మీద దృష్టి పెడుతుంది. సో అలాంటి లేజీనెస్ ఏంటంటే మనకి డేంజర్. కానీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ పని స్టార్ట్ చేస్తామే, ఈ లేజీనెస్ ఏంటంటే క్రియేటివిటీని పెంచుతుంది అనమాట. అండ్ లేజీగా ఉండేవాళ్ళు ప్రాబ్లమ్స్ని తొందరగా సాల్వ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ అంట. ఏ లేజీనెస్, పనిలో బిజీగా ఉండి కాస్త టైం తీసుకునే వాళ్ళనమాట. అంతేకాని లేజీనెస్ని క్రేజీగా అలవాటు చేసుకుంటే మాత్రం ఇక అంతే, ఏ పని ముందుకెళ్ళదు. ఓ సామెత ఉంటుంది మనకి, ఏంటది, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు గొంగళ్ళు లేవు కదా, అంటే ఏదో ఒకటి అండి సామెత చెప్పానంటే. సో ఏంటంటే, ఏదైనా కష్టమైన పని చేయాలంటే లేజీగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను అని అన్నారట మైక్రోసాఫ్ట్ హెడ్ బిల్ గేట్స్. ఎందుకు అంటే పనికి మధ్య గ్యాప్ తీసుకొని పనిచేసే వాళ్ళ మెదడు చాలా యాక్టివ్గా క్రియేటివ్గా

చేస్తుందట. సో ఇలాంటి లేజినెస్ని అలవాటు చేసుకోండి, ప్రాబ్లం లేదు. అంతేకాని ఆ క్రేజీగా మాత్రం అలవాటు చేసుకుంటే ఇక అంతే సంగతులు అనమాట. ఇంకా బోల్డ్ అని కబుర్లు మాట్లాడుకుందాం నెక్స్ట్ సెగ్మెంట్లో. ఇన్వెస్ట్ ఇండియా, మరి మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసి క్రేజీగా మీరు స్టార్ అయిపోయే ఐడియాస్ చెప్పేస్తాను. వెంటనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సమయం 3 గంటలు దాటి 59 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్లో నిర్వహిస్తున్న వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల్లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని చేపట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈరోజు నిర్వహించిన పెద్ది సుదర్శన్ సంస్మరణ సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. హిందూ ముస్లిం పండుగలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందా అని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుండి 155 వేల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని రైసేన్ జిల్లాలో ఉన్న భీమ్ బెట్కా రాతి గుహలను బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 15 మందికి పైగా ప్రతినిధులు సందర్శించారు. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈరోజు జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: You're listening to FM Rainbow 101.9, స్టూడియో క్లాక్ లో టైం 4:04 అలా కంటిన్యూ అవుతోంది. మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన నుంచి నువ్వు ఫలానా అవ్వాలి, నువ్వు ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, నువ్వు ఇదవ్వాలి, విదేశాలకి వెళ్ళాలి, ఇలా అంటూ టార్గెట్ లేదా గోల్ ఓరియంటెడ్గా పేరెంటింగ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, రైట్? అవును కదా. అయితే పైగా ఇంకొందరు ఉంటారనమాట, అయ్యో ఈ తరం యువతరం ఎట్టుపోతుందో అని గగ్గోలు పెడుతూ ఉంటారు. కానీ నిజానికి

యంగ్ జనరేషన్ క్రియేటివిటీకి మనం రెక్కలిస్తే మాత్రం దే కెన్ డూ ఎనీథింగ్ అనమాట. 23 ఏళ్లకే స్టార్టప్ బిజినెస్తో కోట్ల టర్నోవర్ స్థాయికి వెళ్ళిన ఓ యంగ్ తరం గురించి చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మరి మీరు కూడా ఏదైనా స్టార్టప్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఓ క్రేజీ ఐడియా కూడా చెప్పేస్తాను. మరి వింటూనే ఉండండి ఇన్వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఇన్ వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో. సక్సెస్ అందరి సొంతం కాదు అనేది ఒత్తి అపోహ మాత్రమే. పర్ఫెక్ట్ గోల్, ప్లాన్, డెసిషన్ అండ్ గైడెన్స్ ఉంటే సక్సెస్ ఎవరికైనా సలాం కొట్టాల్సిందే, రైట్? అంటే ఇదేదో కొటేషన్ కాదు కానీ రియల్ లైఫ్లో జరిగింది. అది ఓ 23 కుర్రాడు గ్రాడ్యుయేషన్ అయిపోగానే సంవత్సరం నరలోనే ఓ స్టార్టప్ పెట్టి 20 crore టర్న్ ఓవర్తో హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు, అతను పెట్టిన స్టార్టప్ ఏంటి, అండ్ మీరు కూడా స్టార్టప్ ఐడియాస్ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు, మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ప్రేక్షకుడు మూవీ కోసం కార్తీక్ కారుణ్య మాలతి అండ్ హారిని పాడిన పాట విన్నారు. 418 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇన్ వెస్ట్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: 23 ఇయర్స్ కి స్టార్ట్అప్ కింగ్ అని పిలిపించుకున్న కుర్రాడి గురించి చెప్తాను అన్నాను కదా. సో ఎవరా కుర్రాడు అంటే సాయి తేజ గోపిశెట్టి ఫ్రమ్ మన హైదరాబాద్ అనమాట. బీబీఏ కంప్లీట్ అవ్వగానే జాబ్ ఇంటర్వ్యూ అని వెయిట్ చేయకుండా సరికొత్తగా థింక్ చేశాడు. అంటే నేటి తరం అనగానే మోడ్రన్ జాబ్స్ వైపు అటు రంగాల వైపు వెళ్తూ ఉంటారు టెక్నికల్గా. కానీ ఈ కుర్రాడు ఎంచుకుంది ఏంటంటే వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఓ అగ్రి కంపెనీ స్టార్ట్ చేశాడు. అది అల్వాల్లో ఉందన్నమాట. మరి ఈ కంపెనీలో ఏం చేస్తారు అంటే రైతులకు క్వాలిటీ విత్తనాలు ఎరువులు అందించాలని ఆ కోరిక ఆ ఆశయం జస్ట్ 1.5 ఇయర్లోనే యంగ్ స్టార్టప్ బిజినెస్ మ్యాన్గా పేరు సంపాదించాడు. సీరియస్లీ క్రియేటివిటీ ఉండాలే కానీ సక్సెస్కి ఏజ్తో సంబంధం లేదు. ఐ రైట్ కదా? చలో మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఫాలో మీ ఆన్ 101.9 FM. ఎందుకంటే ఓ సూపర్ క్రేజీ ఐడియా ఒకటి ఉంది, మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఆర్జే స్వాతితో ఇన్వెస్ట్ ఇండియా మీ ఎఫ్ఎం 101.9 లో.

0: FM Rainbow 101.9
1: ಇನ್ ವೆಸ್ಟ್ ಇಂಡಿಯಾ ವಿಂಟರ್ನರ್ ವಿತ್ ಮೀ ಆಜೇ ಸ್ವಾತಿ. ತೋಸ್ ಟೈಮ್ ಮೊತ್ತೊಂದು 424 ಅನ್ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್. ಜರ್ಮನಿ, ಯುಕೆ, ಅಮೆರಿಕಾಲೋ సూపర్ హిట్ అయిన ఓ స్టార్ట్అప్ ఐడియా అన్నమాట ఇది. యునో యుఎస్ఏలో అయితే ఆల్రెడీ 50 బిలియన్ మార్కెట్ ఉంది ఈ బిజినెస్ కి. మరి ఇండియాలో అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మరి ఇంకెందుకు లేట్ స్వాతి? చెప్పాయి అంటారా? చెప్పైనా చెప్పైనా చాలా చాలా సింపుల్ అని అనిపిస్తుంది, కానీ కొన్ని పైసలు అయితే కావాలి, అది వేరే విషయం. జస్ట్ కిచెన్ సెటప్ ఉంటే చాలన్నమాట. హో, క్లౌడ్ కిచెనా అంటే కానే కాదు. కిచెన్ సెటప్ ఉంటుంది కానీ మీరు వండక్కర్లేదు, మీరు రిజిస్ట్రేషన్స్ చెయ్యక్కర్లేదు, మీకు చెఫ్లు అక్కర్లేదు. జస్ట్ ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు, మంత్లీ 2-4 lakhs ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఇన్వెస్ట్ ఇండియా ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ ఆర్జే స్వాతితో.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 లో ఇన్వెస్ట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి డెవలప్డ్ కంట్రీస్లో బాగా అంటే డెవలప్ కంట్రీస్లో సక్సెస్ అయిన ఓ ఫార్ములా ఇది. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే మంచి బిజీ ఏరియాలో కిచెన్ ఓపెన్ చేయాలి, కాకపోతే 5 to 15 to 20 lakhs వరకైతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే అంటే ఇంత ఖర్చు పెట్టాలా స్వాతి అంటే అంతనా, అంటే జస్ట్ వినండి కదా, దీనికి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి చేయొచ్చు అనేది. ఏంటంటే ఒక పెద్ద ఇంట్లో 5 kitchens సెటప్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్లౌడ్ కిచెన్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ కిచెన్ సెటప్ని రెంట్ ఇవ్వడమే. వినడానికి బాగానే ఉంది కానీ మనకు ఏంటి అనే కదా మీ డౌట్. వాళ్ళకి రెంట్కి ఇస్తే అంటే మనకేం లాభం అంటే, సో బోల్డ్ అంత లాభాలు ఉంటాయి. బేసిక్గా చాలామందికి చాలా ఏమంటారు స్టార్టప్లు స్టార్ట్ చేయాలనుంటుంది. ఎస్పెషల్లీ ఈ క్లౌడ్ కిచెన్ అనేది మాత్రం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఆ సెటప్ అంతా చేసుకోవాలి అంటే వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పని, కాకపోతే వంట బాగా వచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఒక పెద్ద కిచెన్ సెటప్ పెట్టేసుకొని అందులో 5 ఒక పెద్ద ఇల్లు తీసుకొని 5 kitchen సెటప్లు ప్రిపేర్ చేసి పెట్టగలిగితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి మీకు చెప్తాను.

ఎగ్జాక్ట్లీ ఇలాంటి పాటలు వేస్తూ మంచి మంచి మాటలు మాట్లాడుతుంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది కదా. మీరు వింటున్నారు FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9
1: 440 అవుతోంది స్టూడియో క్లాక్ లో ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతి. తో రైట్, మరి ఇన్వెస్ట్ ఇండియాలో అంటే పక్క కంట్రీస్ లో బాగా డెవలప్ అయ్యి చాలా సక్సెస్ అయిన ఫార్ములా గురించి నేను చెప్తున్నాను అన్నమాట. ఈరోజు చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ పెట్టుబడి ఉండదు. అప్పుడు అలాంటి వాళ్ళకి ఈ కిచెన్ సెటప్ ని రెంట్కి ఇస్తే వాళ్ళ దగ్గర మీరు ఎంతో కొంత, అంటే మీరు ఏ ఏరియాలో స్టార్ట్ చేస్తున్నారు అక్కడ కాస్ట్ ఎంత ఉంది దాన్ని బట్టి సో రెంట్ మనం వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఒకే ఇంట్లో 5 కిచెన్ సెటప్స్, 5 వేర్వేరు క్లౌడ్ కిచెన్స్, మీరు వండక్కర్లేదు, రకరకాల యాప్లలో రిజిస్ట్రేషన్ చేయక్కర్లేదు, చఫ్ల గోలా ఉండదు, ఇదంతా వాళ్ళు చూసుకుంటారు రైట్. మరి

ಇದು ಕಿಚನ್ಸ್ ರೆಂಟ್ ಮಿನಿಮಮ್ 2 lakhs ಪರ್ ಮಂತ್. ಇನ್ ಎವ್ರಿ ಆರ್ಡರ್ ವಿ ಗೆಟ್ ಸಮ್ ಕಮಿಷನ್ ಆಲ್ಸೋ. ಸೊ ಇಲ್ಲ ಕೂಡ ಮಾತಾಡ್ಕೋವಚ್ಚು. ಅಂಡ್ ಅಂತೇ ಮನ ಪೆಟ್ಟುಬಡಿ అంటే 2 to 4 lakhs అంటే మనం ఏ పెట్టుబడి పెట్టట్లేదు. జస్ట్ ఏం చేస్తున్నాము, 5 కిచెన్ సెటప్లు పెట్టి వాళ్ళకి ఇస్తున్నాము. అంటే పెట్టుబడి పెడుతున్నాం కానీ మిగతా గోల్ అంతా మనకి ఏమీ ఉండదన్నమాట. ఇంట్రెస్టింగ్. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ పెట్టుబడే అంత పెట్టాలా స్వాతి అంటే దీనికి కూడా ఒక ఐడియా ఉంది. సో దీన్ని ఎలా చేస్తే ఆ స్టార్టింగ్ పెట్టుబడి కూడా మనము తీసుకోవచ్చు అనేది కూడా ఒక ఐడియా ఉంది. మరి ఆ ఐడియా మీకు కావాలి అంటే ఏం చేయాలి? జస్ట్ ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఓకే కజిన్, మన నుంచి సునీధి చౌహాన్ అండ్ భీమ్స నరేంద్ర పాడిన పాట విన్నారు. 4:50 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: 4:50 అవుతుంది. స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఇన్ వెస్ట్ ఇండియా విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఇందాక అనుకున్నాం కదా, సో ఒక పెద్ద ఇల్లు తీసుకొని అందులో 5 కిచెన్స్ సెటప్స్ పెట్టుకోవాలి అని. సో ఏం చేయాలన్నా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పెట్టుబడిలో వస్తుంది, రైట్? సో ఈ మోడల్ కిచెన్ స్టార్టప్ స్టార్ట్ చేయాలి అంటే షార్క్ ట్యాంక్ ఇండియా, రిమెంబర్

ఫర్ దిస్ షార్క్ ట్యాంక్ ఇండియాకి ఫండింగ్కి కూడా వెళ్ళొచ్చట మనము. అంటే మల్టిపుల్ ప్లేసెస్లో, మల్టిపుల్ సిటీస్లో ఫండింగ్ ద్వారా ఈ స్టార్టప్ని మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొక ఐడియా కూడా ఉంది. ఏంటి ఆ ఐడియా అంటే, పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్డర్స్ మీరే తీసుకొని మీ దగ్గర రెంట్కి తీసుకున్న వాళ్ళతోనే, ఏదైతే 5 మెంబర్స్కి మీరు ఇస్తారో వాళ్ళతోనే ఈ ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కూడా ఇది ఎక్స్ట్రా ఎర్నింగ్ అనమాట. జస్ట్ కిచెన్ సెటప్ రెంట్కి ఇచ్చి ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు అనమాట. సో థింక్ ఎ వైల్, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఈ బిజినెస్ స్టార్ట్ అవుతోంది. మరి రాజుగారి పెద్ద తోటలో పెద్ద పాలేరుగా ఉండడం కన్నా సొంత పొలంలో రైతుగా తలపాగా ఎత్తి చూడడం అంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. మరి లేట్ చేయకుండా ఫాలో చేసేయండి, వెంటనే ఉందండి ఫర్ మోర్ అప్డేట్స్. ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం ఈరోజు నాగార్జున సాగర్లో నిర్వహించిన వరుణయాగం కొద్దిసేపటి క్రితం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల్లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు సమృద్దిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేపట్టారు. తెలంగాణలో 421,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయనున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

అతు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి గురైతే 5 లక్షల రూపాయల వరకు బీమా రక్షణ లభిస్తుందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కీలోని ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, తెలంగాణలో స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల నాన్ ఫ్యాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్త మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమాల స్వరూపాన్ని తమ పార్టీ తెలియజేయబోతోందన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు గాయమైతే ఏ ఆసుపత్రిలో చేర్పించారో అదే ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని విగతజీవిగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు కోరారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా యువతతో కలిసి ఆయన తన నివాసంపై జెండాను ఎగురవేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: You're listening to FM Rainbow 101.9 Time on Studio Clock 5 గంటల దాటి 4 నిమిషాలకు అవస్తుంది. ఇప్పుడు మీరు వింటారు తాజా ఐన్ ద క్రేజీ ట్యూన్స్ ఓన్లీ ఆన్ FM Rainbow 101.9 విత్ మీ RJ స్వాతితో.

12 on Studio Clock, మీరు వింటున్నారు తాజా ఆయన క్రేజీ ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ధీరే ధీరే తూ అంటూ సంజిత్ హెగ్డే ఆయన రోహిణి సోరత్ పాడిన పాట విన్నారు. అండ్ ఇప్పుడైతే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ లో ఉన్నారు. అయితే కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్ తో రూపొందే ఒక పౌరాణిక చిత్రం చేయాలి అన్నది అనమాట ఆయన ఉద్దేశం అనమాట. సో మొత్తానికైతే మరి ఆ ఇన్స్పిరేషన్ తో అరోరా ఐన్ జీ స్టూడియోస్ తో కలిసి ఓ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు. దానికి ఒక పేరు కూడా పెట్టేశారు, ఏంటి అంటే ఇంద్రపుత్ర అని పేరు పెట్టినట్టు. సో ఒక న్యూస్ అయితే వచ్చేసింది, బాగుంది కదా సినిమా. అంటే టైటిల్ అయితే సూపర్ గా ఉంది, ఇంద్రపుత్ర. మనకు ఇంద్ర తెలుసు, మెగాస్టార్ చిరంజీవి. మరి ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం త్వరలో రాబోతున్నాడు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మిగతా వివరాలైతే వైట్ అండ్ సీ అనమాట. వెంటనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఓపెనింగ్లో ఐకాన్ స్టార్ మాట్లాడుతూ ఒక అప్డేట్ని అయితే ఇచ్చేశారు. ఏంటంటే, ముంబైలో జరుగుతున్న రాఖా షూట్ కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్పారనమాట. సో మొత్తానికైతే షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుంది సాయి అభ్యంకర్. సో నౌడేస్ ఇప్పుడు జెన్సీ ఫేమస్ అండ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాకి. ఇక రాఖా పోస్టర్లో అల్లు అర్జున్ లుక్ అయితే మాత్రం అరే వా, సంథింగ్ డిఫరెంట్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి సినిమా కోసం ఇంకా వెయిట్ చేయాల్సిందే. వింటూనే ఉందండి ఎఫ్ఎం రెయిన్బో 101.9, నేను మీ ఆర్జీ స్వాతి.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: మీకోసం వచ్చేస్తుంది భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి బెల్లా బెల్లా అంటూ సూపర్ హిట్ సాంగ్. స్టే ట్యూన్.

0: శ్రీరామ్ లిరిక్స్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రక్షిత సురేష్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ పెద్ది. 5:44 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: प्रोग्राम डॉक्टर माइक पर सिलसिले के तहत कल रात यानी 14 अगस्त 2026 को आप सुन सकते हैं डॉक्टर आयशा सलमा गायनेकोलॉजिस्ट से लिया गया इंटरव्यू पोस्ट डिलीवरी प्रिकॉशंस पर. सामयीन सुनना न भूलें डॉक्टर साहिबा के जरीन मशवरे सिर्फ और सिर्फ आकाशवाणी 101.9 एफएम रेनबो पर उर्दू प्रोग्राम नैरंग में.
0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, సమయం 5:45. ఇది మన చట్టం. హోమ్ లోన్ రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు. వారిని అడిగి హౌసింగ్ లోన్కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, ప్రధానంగా తెలుగునాట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత చాలాసార్లు చాలామంది చెప్పారు, మనం వింటూ ఉంటాం. అయితే ఈ రెండు కార్యక్రమాలు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఒకప్పుడున్న సమాజంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా ఉద్యోగి అయితే వారి రిటైర్మెంట్ వయసుకు కానీ వచ్చిన బెనిఫిట్స్తోనూ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంటి తాలూకు ఆలోచన, అప్పటికి పిల్లల చదువులు అయిపోయి వారి వివాహం తాలూకు కార్యక్రమాలన్నీ అయిపోయి ఇంటి ఆలోచన అప్పుడు చేసేవారు. కానీ మారుతున్న సమయానికి అనుగుణంగా సమాజంలో యువతకు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం భూమ్ తర్వాత, బ్యాంకుల తోడ్పాటుతో చిన్న వయసులోనే ఇల్లు కట్టుకునే సదుపాయం దొరికింది కేవలం హౌసింగ్ లోన్ సదుపాయం వల్ల. మరి

0: ఈ హౌసింగ్ లోన్ విషయంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రధానంగా ఏ ఏ అంశాల విషయంలో పరిశీలన అవసరం అనే చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బ్యాంకులో హౌస్ లోన్ తీసుకోవడం కోసం సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యమని వినిపిస్తూ ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంతకుముందు బ్యాంక్ నుంచి కానీ సంస్థ నుంచి కానీ రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించామా లేదా అనేది సిబిల్ స్కోర్లో తెలుస్తుంది. ఎక్కడైనా డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఆ సిబిల్ స్కోర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఫర్దర్ లోన్స్ చోక్ అయిపోతుంది, చోక్ చేస్తాయి. ఎందుకంటే అతను రీపే చేయడు ఆర్ చేయలేడు. కొందరు విల్ఫుల్ డిఫాల్ట్ కూడా చేస్తుంటారు. సిబిల్ స్కోర్ ఈజీగా తెలుస్తుంది బ్యాంకులకి, అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాని బేసిస్ మీద బ్యాంక్స్ లోన్స్ ప్రాసెస్ చేస్తాయి.
0: అయితే హరీష్ గారు, ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించింది, అంటే సగటు ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగ ఉద్యోగమైనా, తాను లోన్ తీసుకోవడానికి అర్హుడా కాదా అన్న విషయాన్ని తెలియజేయడానికి సిబిల్ స్కోర్ పనిచేస్తుంది. అది వ్యక్తి ఉద్యోగాన్ని బట్టి, అతని జీతభత్యాన్ని బట్టి ఎంత వరకు లోన్ రావచ్చు అనే విషయాలు తను కనుక్కుంటాడు బ్యాంకులో. ఇటు ప్రాపర్టీ వైపు విషయానికి వస్తే, కొనబోయే ప్రాపర్టీకి లోన్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా?
1: బిల్డర్స్ వాళ్ళు బ్యాంక్ నుంచి ముందస్తుగా ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకుంటారు. ఏ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు రుణం తీసుకుంటారో ఆ బ్యాంక్ మొత్తం డ్యూ డిలిజెన్స్ నిర్వహిస్తుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తుంది. అప్పుడు మనం ఇంకా బ్యాంక్ చాలా జాగ్రత్తలు తీసుకొని దాని టైటిల్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్.
0: అయితే మీరు అన్నట్టు బ్యాంక్ తాలూకు పరిశీలన ఏదైతే చేస్తుందో అది చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసింది, బిల్డర్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి చేస్తున్నారు.
1: సో ప్రాజెక్ట్ అప్రూవల్ లేని సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనడానికి బ్యాంక్ ని అప్రోచ్ అవుతామో అప్పుడు బ్యాంక్ కూడా టైటిల్ వెరిఫికేషన్ చేస్తుంది. తమ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్ల ద్వారా టైటిల్ వెరిఫికేషన్ అంటే ఓనర్షిప్ వెరిఫికేషన్ అవన్నీ, టైటిల్ ఫ్లో అదంతా వెరిఫై చేస్తుంది. కానీ కొనుగోలుదారు కూడా, వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ ని నియమించుకొని దాని మొత్తం టైటిల్
0: వెరిఫికేషన్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ వెరిఫికేషన్ వాల్యుయేషన్ అనేది బ్యాంక్ వారు కూడా చేస్తారని కూడా?
1: బ్యాంక్ వారు కూడా చేస్తారు. బ్యాంక్ కి ఇది తప్పనిసరి, ముందస్తుగా చేయాల్సిందే టైటిల్ వెరిఫికేషన్. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే బ్యాంక్ ముందుగా చేసేది టైటిల్ వెరిఫికేషన్. సో టైటిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో అతనికి ఆ హక్కు ఉందా లేదా, అతనికి ఎట్లా ప్రాపర్టీ ఎట్లా సంక్రమించింది, అట్లా 30 ఏళ్ల వరకు. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా 30 ఏళ్ల దాకా క్లెయిమ్ చేయొచ్చు గవర్నమెంట్, 30 ఏళ్ల దాకా. మిగతా సామాన్య ప్రజలు 12 ఏళ్ల దాకా ప్రాపర్టీ మీద హక్కు కోల్పోరు అన్నమాట. సో అందుకే 12 ఏళ్లు 30 ఏళ్ల వెనకాల దాకా వెళ్ళి టైటిల్ సెర్చ్ చేస్తారు.
0: అయితే ప్రభుత్వ పరంగా సెర్సాయి పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉంది, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ, లోన్ వస్తుందా లేదా అనే విషయాలు కానీ? ఈ సెర్సాయి పోర్టల్ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు సగటు మనిషి?
1: సో సర్ఫేషియా చట్టం 2002లో భాగంగా ఈ సెర్సాయి పోర్టల్ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది జనవరి 2020 నుంచి ప్రారంభమైంది. సెర్సాయ్ అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఫర్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రీ. సో దీంట్లో బ్యాంక్ మరి ఇతర ఆర్థిక సంస్థలు ఎప్పుడు ఏ ప్రాపర్టీ మీద రుణం ఇచ్చినా సరే అవి దాంట్లో పొందుపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఒక ఆస్తిని కొనుగోలు చేయదలుచుకున్నామో అప్పుడు అది ఇన్స్పెక్షన్ చేయవచ్చు. మనం సెర్సాయ్ పోర్టల్ పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేయవచ్చు.
0: నేను కొనాలనుకుంటున్న పర్టికులర్ ప్రాపర్టీ కానీ స్థిరాస్తి తాలూకు అంశాలు ఆ సెర్సాయ్ పోర్టల్ ఉంటాయా?
1: ఒకవేళ దాని మీద ఏదైనా ఇంకుంబ్రెన్స్ ఉంటే, అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా రుణం తీసుకుని ఉంటే మాత్రమే ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లాగా కాదు, ఓన్లీ ఎక్కడైతే ఏ ఆస్తుల మీద ఆల్రెడీ అవి తనఖా పెట్టి రుణం తీసుకున్నారో ఆ ఆస్తులు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. మనకి మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అయితే అన్ని ఆస్తులు కనిపిస్తాయి, అన్ని ఆస్తులు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సెర్సాయి పోర్టల్లో చెక్ చేసుకోవాలి, సబ్ రిజిస్ట్రీ ఆఫీస్లో నాన్ ఇంకంప్లైంట్ సర్టిఫికేట్ ఇస్తారో అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ కంపెనీ ఆస్తి అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ చెక్ చేసుకోవాలి.
0: అయితే ఇప్పుడు ఏదైతే స్థిరాస్తి సగటు పౌరుడు కొనుక్కోవాలనుకున్న కొత్త భవనంలో ఒక అపార్ట్మెంట్ మీరు అన్నట్టు, దానికి సంబంధించి అటు మున్సిపల్ కానీ పంచాయతీ పర్మిషన్స్ కానీ ఉన్నాయా లేదన్న విషయం పౌరునికి ఎలా తెలుస్తుంది?
1: ఇండిపెండెంట్ ఇల్లు ప్రాపర్టీ కనుకుంటుంటే మనం ఎవరైతే అమ్మదలుచుకున్నారో ఆ ఓనర్ దగ్గర నుంచి మనం అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తీసుకొని అది మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు, కానీ మన డౌట్ లేకుండా ఉండడం కోసం ఏదైనా లీగల్ కన్సల్టెంట్ లాయర్ని సంప్రదించి అన్ని అనుమతులు అవన్నీ ఉన్నాయా లేదా. ఇప్పుడు తెలంగాణలో రేర్ అప్రూవల్ ఉండాలి, ఇంకొకటి

0: లేఅవుట్ రెగ్యులరైజేషన్ అవన్నీ ఉన్నాయా లేదా, అనుమతులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరిగా చూసుకోవాలి.
1: కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఒకసారి ఇందులో బిల్డర్ షేరు, ల్యాండ్ ఓనర్ షేర్ అని అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి అక్కడ ఎవరు టైటిల్ కలిగి ఉన్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే విషయాలు బ్యాంక్ ద్వారా తెలుసుకుంటారా? కొన్ని కొన్ని వాళ్ళ పర్సంటేజ్ తాలూకు షేర్స్ ఉంటాయి,
0: కరెక్ట్,
1: బిల్డర్ కొంత ఓనర్ కొంత, అలాంటి విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
0: అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ల్యాండ్ ఒకరిది, దాన్ని డెవలప్ చేసేది మరొకరు బిల్డర్. సో వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఒకటి, దాన్ని జనరల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు. ఆ జనరల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేస్తారు, దాంట్లో వాళ్ళు ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. జనరల్ గా 50-50% ఉంటుంది, లేకుంటే 60% ఓనర్ కి, 40% బిల్డర్ కి, అట్లాంటి ఒప్పందాలు
1: ఉంటాయి.
0: దాంట్లోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, ఇన్ని ఫ్లాట్స్, ఈ ఫ్లాట్ నంబర్లు బిల్డర్ షేర్ కి, ఈ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్ షేర్ కి వెళ్తాయని. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఎవరు అమ్ముతున్నారు మనకి, అది ఇంపార్టెంట్. అంటే జనరల్ గా దాంతోపాటు పవర్ ఆఫ్ అటార్నీ కూడా రిజిస్టర్ చేస్తారు, బిల్డర్ అమ్మొచ్చా లేదా అన్నది ఆ పవర్ ఆఫ్ అటార్నీ చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లేకపోతే బిల్డర్ కి ఆ అధికారం లేదు కాబట్టి ఎవరు షేర్ వచ్చింది అన్నది, అందుకే చాలా ఇంపార్టెంట్ అది.
1: అయితే హరీష్ గారు, ఇప్పుడు నేను రుణానికి బ్యాంకుని సంప్రదించడం జరిగింది, నా అప్లికేషన్ ఫామ్ గ్రహించి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, తర్వాత మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి, లోన్ శాంక్షన్ అయిందని చెప్పిన తర్వాత కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ, జిఎస్టీ అమౌంట్ విషయంలో కానీ అటు బిల్డర్ దగ్గర మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది ఏమో బిల్డర్స్ మేము కట్టేస్తామని చెప్పడము, కొంతమంది మీరే కట్టాల్సి ఉంటుంది అని చెప్పడము అనే రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అటు జిఎస్టీ విషయంలో కానీ ఇటు స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నిర్మాణం పూర్తి అయ్యి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత, దాన్ని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేట్ సిసి అంటారు, అది వచ్చిన తర్వాత మాత్రం జిఎస్టీ ఉండదు. అది రాకముందు కొంటే జిఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అంటే కట్టాల్సిన బాధ్యత బిల్డర్ది, కానీ బిల్డర్ మన దగ్గర నుంచి ఆ జిఎస్టీ వసూలు చేసి
1: తర్వాత రేట్ పెరిగే
0: అవకాశం ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో తక్కువ ఉంటుంది, ఈ డైలమా ఉంటుంది అందరికి. ఒకవేళ భవన నిర్మాణ అనుమతులు సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఆ రెగ్యులరైజేషన్ అవన్నీ తలనొప్పులు ఉంటాయి కాబట్టి అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ జనరల్ గా అందరూ ముందు నిర్మాణం జరుగుతుండగానే కొంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, తర్వాత అయితే ఎక్కువ రేట్
1: అవుతుంది కాబట్టి. హరీష్ గారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కానీ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కానీ ఈ ష్యూరిటీ విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ ఎవరైనా ఎలాంటి తప్పులు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, వాటిని తగ్గించుకోవడం ఎలా?
0: సేల్ డీడ్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, ఫ్లాట్ నంబరు, అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ అని అంటారు, ఆ అన్డివైడెడ్ షేర్లో మనకి ఎంత వస్తుంది అది జాగ్రత్తగా గమనించి, అది మనకి ఎన్ని చదరపు అడుగులు వస్తుంది అదంతా క్లియర్గా రాసుకోవాలి. కార్ పార్కింగ్ అది కూడా మిస్ కాకుండా చూసుకొని దాంట్లో రాసుకోవాలి.
1: ఎమినిటీస్లో
0: కార్ పార్కింగ్ ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
1: ఈ మొత్తం హౌసింగ్ లోన్ ప్రక్రియలో మీ అనుభవంలో మీరు పరిశీలించినవి కానీ, ఎక్కువ సార్లు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ బ్యాంకు లోన్ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి, అలాంటి ఎలాంటి తప్పులు ఎక్కువ చేస్తుంటారు ఈ హౌసింగ్ లోన్ విషయానికి వస్తే, అప్లికేషన్ విషయంలో కానీ ప్రొసీజర్ విషయంలో కానీ, వాటిని అవాయిడ్ చేయడం ఎలా?
0: ఒకటి ఎంకుంబ్రెన్స్ క్లియర్గా చూసుకోవాలి, ఎంకుంబ్రెన్స్ క్లియర్గా లేని ప్రాపర్టీస్ చాలా వరకు రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకొకటి ప్రాపర్టీ వివాదాల్లో ఉందన్న విషయం, ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ పరిశీలనే కాకుండా ఫిజికల్ గా వెళ్ళి కూడా పరిశీలిస్తారు, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఆఫీసర్స్ వెళ్ళి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా వివాదాల్లో ఉందా అన్న విషయం చాలా మందికి తెలియదు అప్పుడు. సో ఆ వివాదాలు ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి వస్తున్నప్పుడు తెలియకపోవడం వలన బ్యాంకు ఆఫీసర్ల దృష్టికి అది వచ్చినప్పుడు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి. ఈ విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.
1: హరీష్ గారు, ఈ మధ్య ఇటీవల కాలంలో అది కోవిడ్ పరిస్థితుల వల్ల కావచ్చు, మారుతున్న సమాజం పరిస్థితుల వల్ల కావచ్చు, హౌస్ లోన్ తీసుకున్న వ్యక్తి పైన ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారని తెలిసింది.
0: ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ప్రాపర్టీ ఏమైనా డామేజ్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి అట్లాంటి వాటికి అది ఉపయోగం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లాగా, ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే ఆయనకి మళ్ళీ ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకునే సమయంలోనే దానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే అది దాన్ని కవర్ చేస్తుంది, హౌసింగ్ లోన్ ని కవర్ చేస్తుంది. అది కంపల్సరీ, అది తీసుకోవడం చాలా మంచిది.
1: అంటే మీరు అన్నట్టు కుటుంబ యజమాని పేరు మీద హౌసింగ్ లోన్ తీసుకుని అతని పేరు మీద ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా యజమానికి ఏదైనా అపాయం కలిగినప్పుడు మరి హౌసింగ్ లోన్ భారం కుటుంబం మీద పడకుండా బ్యాంక్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ తో లోన్ రికవర్ చేస్తుంది,
0: ఆ ప్రీమియం తోటి.

0: ఇచ్చేస్ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు.
1: హరీష్ గారు, అయితే సగటు పౌరుడు బ్యాంక్ లోన్ తీసుకొని ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంటరీ లోన్లో ఉన్నంతసేపు బ్యాంక్ దగ్గరే తనఖా పెట్టి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట, నిజమేనా?
0: అవును, అది తప్పనిసరి. ఇప్పుడు ఈక్విటబుల్ మార్ట్గేజ్ అంటారు, అంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీగా మన ఆ ఇంటిని బ్యాంకుకి తనఖా పెడుతున్నట్టుగా ఆ టైటిల్ డీడ్ పత్రాలని బ్యాంక్ స్వాధీనపరచాలి. తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా అవుతుంది. ఎందుకంటే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మన బ్యాంక్కి తనఖా ఉంది అన్నది రిజిస్టర్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకెవరు దాని మీద మళ్ళీ కొనుగోలు దాని మీద అమ్మడాలు అవన్నీ లేకుండా ఇద్దరికి లాభదాయకమే, బ్యాంక్కి రుణగ్రహీతకి.
1: బాగుంది హరీష్ గారు, హౌసింగ్ లోన్కి సంబంధించిన చాలా మంచి విషయాలు తెలియజేశారు, చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం కార్యక్రమంలో భాగంగా హోమ్ లోన్స్ శీర్షికన రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. హోమ్ లోన్స్ గురించి పరిచయకర్త శ్రీ కార్యవర్తి కోపిశెట్టి.

0: FM Rainbow 101.9.
1: Good evening once again all the listeners, you are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. Jensi Yota Yota Gunda Chappudu Vintunnaru with your jog Dr. Deepani Dhanakavi, and this is 6 over 2 Studio Clock Lefley Shows. Well, మాయాదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ. సో బోనాల జాతర ఆషాఢం ఊపందుకుంది. సో బోనాల జాతరలు ఎండింగ్ వచ్చే సమయం వచ్చేసింది. నిన్న శోభాయమానంగా బోనాల ఫెస్టివల్ సెలబ్రేట్ చేశారు, అండ్ ఇవాళ ఘటం రంగం ఉంటాయి. సో దాని గురించి ప్రజలందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. అండ్ ఇన్ వ్యూ ఆఫ్ బోనాలు చాలా చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సో రోడ్లన్నీ కూడా డైవర్షన్స్ పెట్టారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్ ధరించండి, ఖచ్చితంగా ఫోన్ని మాత్రం అవాయిడ్ చేయండి. రోడ్ క్రాసింగ్ చేసేవాళ్ళు అస్సలు ఫోన్ యూస్ చేయదారు. బస్ డ్రైవర్లు అన్న మీ అందరు కూడా జరా ఫోన్లు ఆపి ప్రజలందరి క్షేమం మన క్షేమం, మన భద్రత మీ బాధ్యత కాదు, మనందరి బాధ్యత కాబట్టి కొంచెం

సేఫ్గా డ్రైవ్ చేయండి. అండ్ కార్లో వెళ్ళే వాళ్ళు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోండి. అలా అలా రేడియో వింటూ హుషారుగా డ్రైవ్ చేయండి. స్టే విత్ మీ, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇవాళ. స్టే ట్యూన్డ్.

ఓవర్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్ అలాగే స్మార్ట్ ఫోన్ యుగంలో పుట్టి పెరిగిన ఈ జెన్జీస్కు సాంకేతిక పరిజ్ఞానం మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం డిజిటల్ నైపుణ్యాలు ఉంటే సరిపోతుందా చెప్పండి? కాదు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్, అదే అండి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు కూడా చాలా అవసరం అన్నమాట. సో వాట్ ఎగ్జాక్ట్లీ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఎందుకు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ పనిచేస్తాయి అనేది మనం ఇవాళ జెన్ జీ యువతలో తెలుసుకుందాం. స్టే విత్ మీ.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వెల్కమ్ బ్యాక్. 6:22 స్టూడియో క్లాక్ లెఫీ షోస్. జెన్ జీస్కి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు అవసరం చెప్పండి. నేటి తరం జెన్ జీస్ అయితే ఎక్కువగా మెసేజ్లు, ఎమోజీలు, సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా మాట్లాడుకోవడంకి బాగా అలవాటు పడ్డారు.

సో దీనివల్ల వాళ్ళకి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువైపోయింది. సో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేటప్పుడు, లేకపోతే ఆఫీసుల్లో వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఈ తరం వాళ్ళు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం అన్నది చాలా చాలా అవసరం, ముఖ్యంగా కెరీర్ గ్రోత్లో. మరి కెరీర్ గ్రోత్లో ఎలా అవసరం అవుతుంది ఈ కమ్యూనికేషన్ స్కిల్, మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ గానా.

0: కోతి లేకుంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టినట్టు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ చురువైంది. భీముడు గదలీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు మీ గదలీసిండు పిచ్చిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. అడుగు వచ్చిండు, ఇడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఇడు కొట్టిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఇప్పుడు ఎట్లా,
1: నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ప్రశాంత్, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే చిన్న పోరన్కి కథ చెప్ప నీకు వస్తలేదు, ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికెనా మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అరే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్ని సార్లు చెప్తారు భయ్, పాపం పాపం ఫోటోలు మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
3: చెప్పా.
0: ఇది అన్నం పెడతా. చెప్పా.
3: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
3: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావు నీకు కుక్క లెక్క.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
3: వెల్కమ్ బ్యాక్. కెరీర్ గ్రోత్ కోసం కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవసరం. సో ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించాలన్నా, ఆఫీసుల్లో మీ ఆలోచనలను పై అధికారులకు వివరించాలన్నా స్పష్టమైన మాట తీరు అన్నది చాలా ఇంపార్టెంట్. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు చక్కగా మాట్లాడే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు

ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిజిటల్ కమ్యూనికేషన్, అలాగే ప్రొఫెషనలిజం, విచ్ ఈస్ డిజిటల్ ప్రొఫెషనలిజం. సో అంటే స్నేహితులతో చాటింగ్ చేయటం వేరు, ఆఫీసుల్లో ఈమెయిల్ రాయటం వేరు. జెన్జీ యువత ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయడం, అలాగే ఆన్లైన్ మీటింగ్లో అంటే జూమ్ మీటింగ్స్లో సరిగ్గా మాట్లాడడం వంటివి, ఇలాంటి స్కిల్స్ని అలవాటు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం చాటింగ్లో యూస్ చేసే లాంగ్వేజ్ అంతా కోడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ ఈమెయిల్స్ రాసేటప్పుడు పై అధికారులకు మనం రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం రాయాల్సి ఉంటుంది. ఫుల్ సెంటెన్స్ని ఫామ్ చేసి మరీ రాయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. ఇంకా మాట్లాడుకుందాం, స్టే.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్ స్ట్రాంగ్ హ్యూమన్ కనెక్షన్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బలమైన మానవ సంబంధాలు కూడా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా. డిజిటల్ ప్రపంచంలో బంధాలు స్క్రీన్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయి, కానీ నిజ జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు అలాగే తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడాలంటే మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అవతలి వాళ్ళు చెప్పేది కూడా మనం యాక్టివ్ లిస్నింగ్ వచ్చే శ్రద్ధగా వినడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లీడర్షిప్ స్కిల్స్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్ అనేది వైటల్ రోల్ పోషిస్తుంది. అంటే భవిష్యత్తులో మంచి లీడర్ కావాలంటే ఇతరులను ఒప్పించే శక్తి మనలో ఉండాలి. అలాగే మన కమ్యూనికేషన్ బాగున్నప్పుడే సహోద్యోగులందరూ కూడా మనని నమ్మటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, అలాగే మన మాట కూడా వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వటానికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి. అంటే మన మనసులోని భావాలని, సమస్యలని భయం లేకుండా ఇతరులతో చెప్పగలిగినప్పుడు మనపై మనకు నమ్మకం ఏర్పడుతుంది, అలాగే ఎదుటి వ్యక్తులకు కూడా ఏర్పడుతుంది. సో ఇదంతా కూడా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుండటం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా చాలా వరకు సహాయపడుతుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటేనే, మనం పెంచుకోగలిగితేనే ఇతరుల్ని మనము మెప్పించగల అవకాశం ఎంతైనా ఉంది. సో మరి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి మనం ఏం చేయాలి? రోజువారీ సంభాషణలో జస్ట్ షార్ట్కట్ పదాలు, ఎమోజీల వాడకం తగ్గించి పూర్తిగా మాట్లాడడం అన్నది మనం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా జెన్జెన్స్ ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా పూర్తిగా వినడాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. పుస్తకాలు చదవటం అలాగే ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా భాషపైన పట్టు సాధిస్తామన్నమాట. టెక్నాలజీ ఎంత మారినా మనుషుల మధ్య నమ్మకం, బంధాలు పెరగటానికి మాట మాత్రమే ఏకైక మార్గం. కాబట్టి జెన్జీస్ తమ సాంకేతిక నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా బాగా మెరుగుపరుచుకుంటే కెరీర్లో అలాగే జీవితంలో కూడా తిరుగులేని విజయాలని సాధించవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ జెన్జీ యూఆర్ టుడే, హౌ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ లైఫ్ అని మాట్లాడుకున్నాం. స్టే విత్ మీ.

ರೇನ್ಬೋ 101.9. ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಆಲ್ ದಿ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಟ್ಯೂನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9. ಹೆಲೋ ರೈನ್ಬೋ, ವಿಂಟున్నారు విత్ యువర్ జాగ్ డాక్టర్ దీపా నిదాన కవి. వెల్, కొంతమందిని కలిసినప్పుడు మనం మనసు అలా అలా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇంకొంతమందిని కలిసినప్పుడు ఎందుకురా బాబు వీళ్ళని కలిసాము అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడినప్పుడు ఇంకొంతసేపు వాళ్ళతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఇంకొంతమంది సాంగత్యం మనకి చిరాకు తెప్పిస్తుంది. అలా మీకెప్పుడైనా ఇరిటేషన్ కలిగించిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా ఎక్కడైనా కాల్ మీ ఆన్ 2323-48-21, 2323-00-2970-4715 are my numbers. Stay tuned.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್ಮ
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗುಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆ ನಿನ್ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೂ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: వెల్కమ్ బ్యాక్ సో మంత్ మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు ఏం మాట్లాడతారో విందాం అండ్ మనల్ని ఇరిటేట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా అని నేను అడిగాను హలో నమస్తే అండి
3: హలో గుడ్ ఈవినింగ్ మేడం దీప గారు
2: యా చెప్పండి
3: ఓం శాంతి నమస్కారం అండి నా పేరు పోల్శెట్టి మెహర్ బాబా జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి
2: యా చెప్పండి
3: ఇకపోతే అండి పోనీ ప్రోగ్రామ్ లో మీ ఆడియోలతో మాట్లాడుతుంటేనే మాట్లాడుతూ ఉండగానే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అని కట్ చేసేస్తారండి ఇంకా మాట్లాడితే బాగుందనిపిస్తుందండి మేడం
2: ఓకే అండి
3: మీ టైం ఉండదు కదండి అందరూ కూడా మాట్లాడాలి కదండి అందుకే మీదేం తప్పు లేదనుకోండి థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం
2: ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నైస్ టాకింగ్ టు యూ అండి ఓవర్ ఫ్రెండ్స్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇరిటేషన్కి గురి అయిన సిచ్యువేషన్ ఉంటే లేదా మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కాల్ మీ ఆన్ 2323003023234812297047154 మై నెంబర్స్ స్టే విత్ మీ

0: Bro, did you know there's a theater fest at Rakendra Bharti tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: Well, friends, Parmanto matladaniki call readyga unnaru. ఏం మాట్లాడతారు విందాం. హలో,
3: నమస్తే అండి.
2: నమస్తే అండి, చెప్పండి.
3: బాగున్నారా?
2: బాగున్నానండి.
3: ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నన్ను ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగారనుకోండి, ఎంత ఇరిటేట్ అవుతాం. ముఖ్యంగా లేడీస్ ప్రాబ్లం, మనం రైస్ కుక్కర్ రైస్ పెడతాం లేకపోతే పాలు అర్జెంట్ గా వంట చేసేటప్పుడు గ్యాస్ అయిపోతుంది. అర్జెంట్ గా ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ దగ్గరకు వచ్చి క్యాన్సిల్ చేస్తారు. ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి ఇలాంటివి. ఇప్పుడు మరి ఇరిటేషన్ వస్తుంది కదా, డెఫినెట్ గా.
2: ఇప్పుడు
3: మనం ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతుంటాం, మా మనవరాలతో మాట్లాడు. ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేసినా, ఇంకేదన్నా అడిగారనుకోండి, మరి ఇరిటేషనే కదా. ఇరిటేషన్ వద్దనుకుంటాం కానీ వస్తాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, కాల్ కలుస్తుంది కలుస్తుంది, అబ్బా రింగ్ అయింది, లిఫ్ట్ చేసేటప్పుడు కట్ అయింది అనుకోండి. అది కాబట్టి ఇరిటేషన్ రావాలి, కానీ సమయానుకూలంగా రావాలి. అది ఎక్కువసేపు ఉండకూడదు అండి. ఓకే అండి,
2: థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ. వీ హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. లెట్స్ సీ. హలో
4: హలో
2: హలో, నమస్తే అండి.
4: నమస్తే అండి, నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
2: చెప్పండి కుమార్ గారు.
4: మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఎవరిని చూస్తే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతారని టోకన్ అడిగారా?
2: ఓకే, ఇన్ దట్ వే ఆల్సో యూ కెన్ టేక్. జనరల్లీ మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏం వచ్చాయి అని అడిగాను.
4: ఇరిటేట్ చేసిన సిచ్యువేషన్స్
2: ఆర్ మనుషులు కూడా,
4: మా దగ్గరికి రిలేటివ్స్ కొంతమంది వస్తారండి. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆపకుండా మాట్లాడుతూనే ఉంటారు. అలా ఆపకుండా మాట్లాడుతుంటే కొంచెం
2: ఇబ్బందికరంగా అనిపిస్తుంది మిమ్మల్ని, మీకు
4: కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది. అంటే రిలేటివ్స్ వచ్చినప్పుడు కొంచెం అంటే ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే రావద్దని అంటలేదు కానీ కొంచెం అంటే
2: సర్దుకుపోతే బాగుంటుంది. సర్దుకుపోవడం కూడా కాదు, అర్థం చేసుకుంటే బాగుంటుంది.
4: అర్థం చేసుకోవాలి కదా, కొంచెం డీసెంట్ గా.

0: నేచురల్ గా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: కానీ మనోళ్ళు మనోళ్ళు అని అనుకుని కొంచెం చనువుగా వ్యవహరిస్తూ ఉంటారు, నాకు అది నచ్చదు అది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. Well, friends, we have a caller on air. Hello.
2: Hello.
1: Namaste, Andy.
2: Namaste, Andy. My name is Dinesh, Andy.
1: Chappandi.
2: నా క్రిటిసిజం అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రాంగ్ అంటే కొంతమంది రూల్స్ ఫాలో చేయకుండా చేస్తుంటారండి.
1: ఈ మధ్య విచ్చలవిడిగా అవుతుంది అది.
2: అది
1: ఎన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టినా, ఎన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టినా, ఎన్ని స్కై వాక్లు కట్టినా అస్సలు.
2: ఇంకోటి హైవేస్ మీద కంపల్సరీ ఫోన్స్ మాట్లాడుకుంటూ వెళ్తారండి హెవీ వెహికల్స్ వాళ్ళు. ఈ రేడియో వింటుంటారు లారీ డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ కొంచెం మీరు ఫోన్ మాట్లాడడం స్కాన్ అవ్వనిది మేడం. నేను వెళ్ళేటప్పుడు 10 లారీలు చూస్తే దాంట్లో 8 లారీలు ఫోన్లు మాట్లాడుతుంటారు. అది చాలా డేంజర్. అసలు ఎదుటి వాళ్ళకు కూడా డేంజర్ మేడం, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళకి డేంజర్. చాలా ప్రాణ నష్టం. డైలీ పేపర్ చూస్తే తెలుస్తుంది, డైలీ ఒక 3 యాక్సిడెంట్స్ అన్న అవుతుంటాయి.
1: ఎవ్రీ టైం నా షోలో ఒక 10 సార్లు అయినా చెప్పి ఉంటాను, జాగ్రత్తగా వెళ్ళండి. మనం సరిగ్గా వెళ్ళినా ఎదుటి వ్యక్తులు సరిగ్గా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు యాక్చువల్లీ బయట.
2: అందుకనే కొన్నిసార్లు రూల్స్ ఫాలో చేస్తే చాలా మంది హ్యాపీగా ఉంటారు మేడం. మనం బస్ స్టాండ్స్ లో గానీ ఎక్కడన్నా గానీ కొంచెం పేరు వస్తుంది మేడం. వేరే దేశం వాళ్ళు చూసినారనుకోండి మనల్ని, మనకు ఒక రకంగా మనం తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. కొన్ని రూల్స్ ఫాలో చేసి ఇప్పుడు మెట్రో లైన్ బియాండ్ వెళ్ళకుండా అట్లా కొన్ని కొన్ని రూల్స్ ఫాలో చేస్తే చాలా బాగుంటుంది మేడం. అది ఎప్పుడైనా జరగాలి
1: అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు. Yes, we have one more caller on air. Hello.
3: Hello, good evening madam.
1: Good evening andi. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
3: మేడం కర్నూలు జిల్లా కోడపూర్ నుంచి మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా చెప్పండి.
3: బాగున్నా మేడం, మీ కార్యక్రమాలు అన్ని బాగుంటాయి మేడం.
1: యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని ఇరిటేట్ చేసిన సిచ్యువేషన్ ఏంటి?
3: మాది ఇరిటేజ్ అంటే మేము మగ్గం వేసేటప్పుడు వచ్చే సాయి సార్ మేడం, అప్పుడు ఇరిటేజ్ అని అనిపిస్తుంది మేడం, అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. Yes, we'll take a break here and after this beautiful Gana, I'll be back again. Do stay tuned to Akashvani FM Rainbow 101.9. Well, hello Rainbow Vintunaru and meeru mee life lo evaraina mimmalli baaga irritate chesina situations unte call me on 2323-0030, 2323-482129-70-4715 are my numbers, stay with me.

0: వాళ్ళ ఫ్రెండ్స్ మరి మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉంటున్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: నేరా అండి?
0: అవునండి, చెప్పండి.
1: అవునమ్మా, నేను కీర్తి రాజ్కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ మేడం.
0: చెప్పండి సార్.
1: నాకు ఇరిటేషన్ ఎప్పుడు వస్తుందంటే మేడం, నేను ఏదైనా వస్తువు ఒక దగ్గర పెట్టిన తర్వాత దాన్ని వేరే వాళ్ళు తీసుకొని పక్కన ఎక్కడన్నా పెట్టేసి నన్ను వెతికిపిస్తారు కదా, అప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వస్తుందమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్. హలో
2: హలో, నమస్కారం దీపా, నిజానికి కవి గారు.
0: నమస్కారం ప్రభాకర్ శాస్త్రి గారు, ఎక్కడ ఉన్నారు? ఓలేటి వారు ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చారా?
2: కాఫీ ఆయత్తా?
0: ఓకే, చెప్పండి. హలో, ఎస్ అండి, చెప్పండి. అవునండి,
2: ఏరే కదా. అయితే ఇరిటేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, నాకు ఎంత మంచి పని చేసినా కూడా వంకలు పెడుతుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. అంత ఎంత కాదు, 99.9.
0: ఓకే,
2: ఎందుకంటే వంకలు పెట్టకూడదు, వాళ్ళకి చేత కాదు. మనం చేస్తూ ఉంటే ఏదో ఒక వంక పెడుతుంటారు, విశ్వామిత్రుని అయిపోవాల్సి వస్తుంది అప్పుడు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి
2: గారు. కాఫీ ఆయత్తా అని అడిగాను.
0: అంత కన్నడ రాదండి.
2: కాఫీ తాగే రాని అంటే ఏం నేర్చుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే.
0: ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వీ హ్యావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. వెల్, సో జనరలీ ఇలా కాల్స్ అంతా మోగుతూ ఉంటాయన్నమాట. ఒక కాల్ తీసుకొని మనం మాట్లాడిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు అలా అలా చేస్తుంటారు. సడన్గా వాళ్ళ కాల్ కట్ అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఓకే, ఎనీవేస్, సో మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి, కాల్ మీ ఆన్ 2.

0: వెల్ ఫ్రెండ్స్, మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఏం మాట్లాడతారో విందాం. హలో హలో, నమస్తే అండి. హలో,
1: హలో అమ్మా దీప.
0: నమస్తే అండి, చెప్పండి.
1: రమణయ్యమ్మా?
0: యస్ చెప్పండి.
1: బాగున్నావమ్మా?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగానే ఉన్నామ్మా. హెరిటేజ్ అంటే మా ఇంటికి ఒక అతను వస్తూ ఉన్నాడు, సూర్యనారాయణ అని కూర్చుంటాడు. చాలా నుంచి ఊరికే పొగిడేది, అటు ఇటు ఏంటి వచ్చటోను ఇట్టుటోను ఏంటని చెప్పేది. కొంచెం వాళ్ళకి కొంచెం దూరం పోయిన తర్వాత విమర్శించేవాళ్ళు, నేను విన్నాను ఒకసారి. ఇట్లా ఇతను ఊరికి పొగుడుతూ ఉంటే వచ్చిన పని చెప్తాను ఇంట్లో, వాడు వస్తున్నాయనే మా ఇంట్లో నా భార్య చెప్తాను అనమాట. వచ్చే పని ఏదో 5 నిమిషాలు చూడు ఇంట్లో పిలుస్తూ అని, పని దాని ఇంట్లో పిలిచి వస్తాను, వాడు వెళ్ళిపోతాడు అట్లా అని. ఆ విధంగా వాడు వస్తానే ఒక 5 నిమిషాలు చూస్తుంది మా భార్య పిలుస్తుంది, వాడు పోడు, ఇంకా కూర్చున్నా పోడు, కూర్చున్నా తోచిరా పోడు అనమాట. అందుకోసం అది పెద్ద ఇరిటేజ్ వస్తుంది మా తల్లి చూస్తే మనకు ఎక్కువ ఎట్టో విసుగు కనిపిస్తుంది, చాలా అలర్జీ వచ్చినట్టు వస్తుంది. కాబట్టి నేను అటువంటి దూరం పెట్టాను.
0: ఓకే
1: ఓకే నానా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో
2: హలో,
0: నమస్తే అండి, చెప్పండి.
2: నమస్కారం దీప గారా?
0: అవునండి,
2: నేను కౌశల్య హిమాచల్ నుంచి మాట్లాడుతున్నాను,
0: చెప్పండి.
2: ఇరిటేషన్ అంటే ఇబ్బందికరం అంటే ఇది అందరికీ వచ్చేది నేను అనుకోవటం, ఎందుకంటే ఈ గణేష్ చతుర్థి పండగలప్పుడు మిగతా పండగలప్పుడు గట్టిగా మైక్లో పాటలు వచ్చేస్తారు చూడండి, అది ఇరిటేటింగ్. ఎందుకంటే మాకు ఇంటి పక్కనే వేస్తారు, ఇది మండపం లాంటిది వేస్తారు కదా పండలు ఏదో అంటారు, అది వేసి మైకులో గట్టిగా ముందు దేవుడు పాటలు 5-6 వస్తాయి, ఆ తర్వాత నుంచి సినిమా పాటలు, చాలా ఇబ్బంది, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏమిటంటే దీపావళి రోజున 12 దాటిపోయాక ఈ నార్త్ వాళ్ళు ఏం చేస్తారంటే పూజ, లక్ష్మీ పూజ అంతా చేసుకుని అప్పుడు మొదలెడతారు 12 ఇంటికి, ఆ టపాక టప్ టప్ టప్ టప్ తేలుతుంటే పడుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, ఆ శబ్దానికి హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు కూడా, అంత గట్టిగా తేలుస్తారు వాళ్ళు, అది అవి ఇబ్బందికరంగానే ఉంటాయి. మరి నా దృష్టిలో అవి ఇబ్బందికరమైనవే నేను అనుకుంటున్నాను.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు. ఎస్, వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్. హలో హలో, నమస్తే అండి.
3: హలో,
0: నమస్తే.
3: హలో
0: చెప్పండి.
3: గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్, మీరు ట్రాఫిక్ లో ఉన్నారా?
3: హలో
0: హలో, మీరు ట్రాఫిక్ లో ఉన్నారా?
3: అవునవునండి,
0: చెప్పండి.
3: నా లైఫ్ లో మోస్ట్ ఇరిటేట్ చేసే పర్సన్ సూర్య అండి. అవును, ఎప్పుడో ఏదైనా ఒక పని చెప్తాడు తప్ప అన్ని చేస్తాడు, డబల్ పని చెప్తాడు.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యు. ఎస్,

జనరలీ విత్తనం మట్టిలో ఉండగానే చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి కదా, వాటిని తప్పించుకొని పాపం మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తూ ఉంటాయి. ఆ తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాన్ని పని పట్టబోతూ ఉంటాయి. అయినా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని చూసి బాధపడేవాళ్ళు, ఈర్చపడేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళే ఏదో ఒకరోజు మన సహాయం కోరుతారు. సో అప్పటి వరకు మనం అలా ఓపికతో ఉండాలి. సో మన లైఫ్లో మనల్ని బాగా ఇరిటేట్ చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, ఇరిటేట్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ మనం ఓపికతో ఉంటే, మనం ఓపికతో ఉన్నంత వరకే ఏదైనా మనం చేయగలుగుతాం. బట్ అలాంటి వ్యక్తుల చుట్టుపక్కల మనం ఉండకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, జనరల్గా మనని బాగా ఇరిటేట్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. మనని ఎవరైతే హ్యాపీగా ఉంచగలుగుతారో, లేదా మనం ఎవరినైతే హ్యాపీగా ఉంచగలుగుతాం, మనం ఉన్నంతసేపు అక్కడ సంతోషంగా ఉన్నామా లేదా, అది మాత్రమే చాలా ఇంపార్టెంట్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కి జలాశయాలు చెరువులు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు నాగార్జునసాగర్లో ఈరోజు మహావరుణ యాగం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తెలంగాణలో 421,767 మంది మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణ

నలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్టలో 50 ఏళ్ల తర్వాత శాంతి నెలకొందని డీజీపీ సివి ఆనంద్ తెలియజేశారు. కర్రెగుట్టలో పర్యటించిన ఆయన రహదారి నిర్మాణం పనులను పరిశీలించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అలాగే ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026ను ఈరోజు లోక్సభ ఆమోదించింది. ఇటీవలి విద్యార్థుల నిరసనలు, సంబంధిత సమస్యలపై పార్లమెంటులో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభా కార్యకలాపాలను క్రమశిక్షణతో నిర్వహించాలని, సభా కార్యకలాపాలకు మరింత ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. భారతదేశంలోని ఆసియా సింహాల జనాభా వృద్ధి చెందుతోందని, వాటి ఆవాసం, సంచార పరిధి విస్తరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా అన్నారు. సింహాల సంచార పరిధి 11 జిల్లాలను కవర్ చేస్తూ దాదాపు 35,000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలకు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్. యు ఆర్ ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 తెలంగాణకి స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జీ డాక్టర్ దీపాని దానకవి అండ్ నౌ ద టైమ్ ఈజ్ 8:06. వెల్, ఆకాశం నుంచి గంగా ప్రవాహం కిందికి దూకినట్టు ఆ జలపాతం ప్రవహిస్తోంది. ఆ నీటి జడి ఆహ్లాదంగా కనిపిస్తోంది. కనుచూపు మేర మొత్తం నీరే ఉండటంతో కనుకులకు పండగగా ఉంది. ఇదంతా ఎక్కడో విదేశాల్లో లేదు, ఇతర రాష్ట్రాల్లో అంతకంటే లేదు, మన తెలంగాణలోనే ఉంది.

సో ఇది ఎక్కడో కాదండి, తెలంగాణ నయాగారా జలపాతంగా పిలువబడే చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బోగతా జలపాతం. ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం మన తెలంగాణలో. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో బొగతా జలపాతం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు నీరు పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. బొగతా జలపాతం గోదావరి నదికి ఉపనది అయిన చీకుపల్లి వాగు మీద ఉంటుంది. ఇక్కడ జూలై నుంచి నవంబర్ వరకు జలపాతం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ నీటి ప్రవాహం ప్రకృతి రమణీయతకు సరికొత్త అర్థాన్ని చెబుతూ ఉంటుంది. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

అంత ఎత్తున ఉన్న కొండల నుంచి నీళ్లు కిందికి జాలువారుతూ ఉంటే చూసేందుకు ఆ అదృశ్యాలన్నీ కూడా అదృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. చుట్టూ దట్టమైన అడవులు ఉండటంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో అటవీ ప్రాంతం దట్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జలపాతం కింద ఈత కొలనులు ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా పార్క్ కూడా ఉంది. ఇక్కడ కొండల నుంచి ఎక్కటానికి ట్రెక్కింగ్ అవకాశం కూడా ఉంది. ఫోటోగ్రఫీ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నగరం నుంచి బొగతా జలపాతం వెళ్ళాలంటే దాదాపుగా 329 కిలోమీటర్లు ప్రయాణించాలి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉంది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారల జాలువారే ఈ అద్భుత జలపాతం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామం ఛత్తీస్గఢ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. సో గోదావరి నదికి ఉపనయనమైన చీకుపల్లి వాగు ద్వారా ఈ జలపాతం ఏర్పడుతుంది. చుట్టూ దట్టమైన పచ్చని అడవులు, కొండ కోనల మధ్య హోరెత్తే నీటి సవ్వడితో విహారయాత్రకు అనువైన ప్రదేశం బొగత జలపాతం. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: వెల్కమ్ బ్యాక్. తెలంగాణ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9లో. హైదరాబాద్ నుంచి దాదాపుగా 329 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి ఏటూరి నాగారం మీదుగా సుమారు 140 కిలోమీటర్లు ఉంటుంది. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జూలై నుంచి నవంబర్ వరకు వర్షాకాలంలో ఈ జలపాతం నిండు కుండలా మారుతోంది. భారీ వర్షాలు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు పర్యాటకుల సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉంటారు. వెళ్లే ముందు స్థానిక పరిస్థితులను గమనించడం చాలా అవసరం. మాట్లాడుకుందాం స్టేట్.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: మురుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాలు ప్రస్తుతం మినీ జాతరను తలపిస్తున్నాయి. చూడటానికి కన్నుల విందుగా కనిపిస్తున్నాయి. ఎంత దూరం ప్రయాణం చేసినా ఈ జలపాతాలు కంటపడితే చాలు. ఆ అలసట మర్చిపోయి తన్మయత్వంతో ఉప్పొంగిపోయేలా జాలువారుతున్నాయి. చూడగానే ఆహా అనిపించే బొగత జలపాతాలలో సందర్శకులు తనివి తీరా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. జలపాతాలలో జలకాలాడుతూ కేరింతలు కొడుతున్నారు. పక్కనే అటవీ శాఖ ఏర్పాటు చేసిన పార్క్లో ఎంజాయ్ చేస్తారు. వాచ్ టవర్ ఎక్కి కేరింతలు కొడతారు. ఈ నీళ్ళలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని జల కళలతతో పరివేషించిపోతున్నారు. కేవలం బొగత జలపాతాల సందర్శనకు మాత్రమే అటవీ శాఖ అధికారులు అనుమతిస్తున్నారట. మిగిలిన 6 జలపాతాల సందర్శనకు అనుమతిని నిలిపివేశారట. ఎవరైనా తెలియకుండా వెళ్తే అక్కడికి కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: ರೇನ್ಬೋ 101.9.
1: ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಆಲ್ ದ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಟ್ಯೂನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9 ರಿಮ್ಜಮ್ ಹೈದರಾಬಾದ್ ವೆಂಟುನಾರು ವಿತ್ ಯೋ ಜಾಗ್ ಡಾಕ್ಟರ್ ದೀಪಾ ನಿಧಾನ ಕವಿ. ವೆಲ್, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాము ఏంటంటే అసలు ట్రాఫిక్ జాములు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ రోడ్డు భద్రతా నియమాలన్నీ మనం పాటించాలి అండ్ రోడ్డు రవాణా నియమాలను కూడా మనం పాటిస్తూ ఉండాలి అండ్ ట్రాఫిక్ రూల్స్ని మనం పాటించకపోతే మనతో పాటు వేరే కుటుంబాలు కూడా నష్టపోతాయి అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం చాలా చూస్తున్నాము ఈ ట్రాఫిక్ ఉల్లంఘన చేయటం, నియమాలన్నీ ఉల్లంఘన చేయటం వల్ల వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి అపాయం అయిపోయింది, అలాగే హాస్పిటల్ పాలైపోయారు అండ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా బాధపడుతున్నాయి. కాబట్టి హైదరాబాద్ లైఫ్ స్టైల్లో భాగంగానే మనం బాగా వీకెండ్స్కి బయటికి వెళ్తూ ఉంటాము అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా సినిమా హాల్ నుంచి బయటికి వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఫుడ్ కోర్ట్ నుంచి బయటికి వచ్చినప్పుడు జర జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, బికాస్ వేరే వాళ్ళ ప్రాణాలు కూడా మన చేతుల్లో ఉన్నాయి. మన డ్రైవింగ్ సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళ పాపం సరిగ్గా డ్రైవ్ చేసినా చాలా కష్టమవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బస్ డ్రైవర్స్ కూడా ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్ని యూస్ చేయడం నేను కూడా చాలాసార్లు గమనించాను. అండ్ అంతేకాక ఫోర్ వీలర్స్లో వెళ్ళే వాళ్ళు, రోడ్ క్రాస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

హైదరాబాదీ లైఫ్ స్టైల్లో భాగంగా 3 రోజులు ధూమ్ ధామ్గా అందరికీ హాలిడేస్ వచ్చాయి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకైతే యాజ్ ఇట్ ఈస్గా సాటర్డే సండే హాలిడే. అండ్ నిన్న బోనాలు చాలా ఘనంగా జరుపుకున్నారు కాబట్టి ఇవాళ ద నెక్స్ట్ డే ఆఫ్ బోనాలు సెలబ్రేషన్ ఫుల్ ధూమ్ ధామ్ దడాకా ఉంటుంది కాబట్టి కొంతమంది సెలవులు కూడా పెట్టుకుని ఉంటారు. సో అలా ఈ వీకెండ్ పార్టీలన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతోనే కాకుండా ఫ్రెండ్స్తో అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ దట్ ఈస్ హైదరాబాదీ లైఫ్ స్టైల్. ఎందుకంటే మనం మనతో పాటు ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని మనం ఎప్పుడూ అనుకుంటుంటాము. ఎందుకంటే వీఆర్ తెలంగాణ హైదరాబాద్ ఈజ్ అండ్ మనం అందరినీ బాగా ఆదరంగా చూస్తాం కాబట్టి. అండ్ తెలంగాణలో బోనాలు ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి అప్పుడు మనం అందరినీ ఇంటికి ఆహ్వానిస్తాము, చాలా బాగా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ షో అండ్ సీ యూ నెక్స్ట్ వీక్ విత్ ద సేమ్ టైమ్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

जो अश्क न छलके आँखों से उस अश्क की कीमत होती है गुलशन की फकत।

उस नजर को झुका के ही दम लेंगे हम। तेरी जान उठी जो कहर की नजर, उस नजर